ఉతిష్టరశార్దూల కర్తవ్యం దైవమాధికం ఉతిష్టోత్తిష గోవింద ఉతిష్ట గరుడధ్వజ మంగళం గురు మాత సమస్త జగతాం.

సూర్యేందు భౌమము సభాపతి కాశ్య శౌరి స్వర్భానుకేతు దివిశత్ పరిశత్ర

శ్రీమన్నానంద గరుడాదిభిరక్షితాంబే శ్రీవేంకటాచలపతే ప్రభవతు ప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠవాసవ జనార్దన చక్రపాణి శ్రీమత్సింహ చరణాగతపాదజాత శ్రీవేంకటాచలపతే ప్రభవతు ప్రభాతం. కాంతాంబురు పదుమల దృష్టి కళ్యాణ నిర్మల గుణాల

శ్రీవేంకటేశ్వర శరణం ప్రపద్యే లక్ష్మీపతిత్యానుభావీనాదివ్యమహిషీకరవల్లానా ఆరుణ్యసంక్రమణ తిలకాంగరాగౌ శ్రీవేంకటేశ్వర శరణం ప్రపద్యే నిత్యానమద్విధి శివాది కిరీటకోటి ప్రత్యుక్త

నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంతిం కరో వృషగిరీశ న జాతు మహ్యం. శ్రీషట్క్రియా ఘటికయా పదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా. నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ.

ततो मया वद्विदधीन भाषिता शिवाभिरिष्टाभिरभिप्रसादिता जगाम शांतिं मम मैथिलात्मजा तवापि शोकेन तथापि पीडिता अंटू నేను నా వాక్కుల చేత సీతమ్మ తల్లికి మనశ్శాంతిని చేకూర్చి ఉన్నాను. ఇప్పుడు ఆ తల్లి నీవు శోకిస్తున్నావని శోకిస్తోంది తప్ప వేరొక కారణము ఆవిడ శోకమునకు లేదు. అటువంటి శాంతిని నేను నా వాక్కుల చేత కల్పించి ఇక్కడికి వచ్చాను అని హనుమ చెప్పినటువంటి మాట విన్న రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. శ్రీరామాయణంలో రాముడు మాట్లాడడం అంటే ఒక త్రాసు పట్టుకుని కొలిస్తే ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఆయన మాటలు కూడా అంత పుందిగ్గా అంత లెక్క పెట్టినట్లుగా ఉంటాయి. ఒక మాట ఎక్కువ ఉండదు, ఒక మాట తక్కువ ఉండదు, అంత అందంగా మాట్లాడతారు. నిష్కారణంగా పొగడరు, అకారణంగా తెగడరు. అటువంటి ఆయన హనుమని చూసి ఒక మాట అంటున్నారు, ఈయన చేసినటువంటి పని సామాన్యమైనటువంటిది కాదు, దుర్లభం, చాలా దుర్లభమై అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతామాతని అన్వేషించి కేవలము సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని సంహరించి తిరిగి వచ్చి నాకు సీతమ్మ తల్లి యొక్క క్షేమ వార్తని నివేదించారు. కాబట్టి నేను హనుమ చేసిన కృత్యానికి ఎంతో సంతోషిస్తున్నాను. స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోహి భృత్యో నియుక్త సన్ భర్త్రా కర్మణి దుష్కరే కురయాత్తదనురాగేణ తమాహు పురుషోత్తమం. భృత్యులైనటువంటి వాళ్ళ ప్రభువు చేత ఒక కార్యమునందు నియోగింపబడినప్పుడు ఆ ప్రభువు ఏ కార్యాన్ని ఇచ్చాడో ఆ కార్యాన్ని మాత్రమే చేయడము కాకుండా ఆ కార్యమునకు అనుషంగికంగా ప్రయోజనకరము అని భావించినటువంటి ఇతర కార్యాన్ని కూడా నెరవేర్చగలిగినటువంటి సమర్థతను చూపించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు చాలా ఉత్తమమైనటువంటి భృత్యుడు. కేవలము సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రావడమే కాకుండా అనుషంగికంగా రాక్షస సంహారం కూడా చేసి రావణాసురుడికి సందేశాన్ని వినిపించి వచ్చినటువంటి హనుమ ఉత్తమమైనటువంటి భృత్యుడు సుగ్రీవుడికి. అంటే ఒక రాజు భృత్యుడు అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి ఉత్తమ భృత్యుడిగా హనుమ తనని తాను నిరూపించుకున్నారు. తను అనుషంగిక కార్యాన్ని కూడా చెయ్యగలిగి ఉండి, అంటే రాజప్ప చెప్పిన ప్రధానమైన పనితో పాటు ఇతర పని కూడా చెయ్యగలిగిన సమర్థత ఉండి కూడా చెయ్యకుండా వచ్చేసినటువంటి వాడు మధ్యమ భృత్యుడు. చెప్పిన కార్యం ఒకటే చేసి వచ్చేవాడు. సమర్థత ఉండి ఏ కార్యాన్ని ప్రభువప్పజెప్పాడో ఆ కార్యాన్ని చెయ్యకుండా తిరిగి వచ్చేసేటటువంటి వాడు, లేదా ఆ కార్యమును సావధానంగా పూర్తి చెయ్యకుండా ఉండేవాడెవరో వాడు అధముడైనటువంటి భృత్యుడు. నేను హనుమ యొక్క పౌరుష పరాక్రమాలకి ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించి సీతమ్మ తల్లి క్షేమవార్త నాకు నివేదించినటువంటి హనుమకి యథార్థములకు నేను ఇవ్వగలిగినటువంటి బహుమానమేం లేదు. ఎందుచేతనంటే రాముడు ఒక మాట అంటారు, నేను దీనహ నేను చాలా దీనుణ్ణి అంటారు. కారణం ఏమంటే రామచంద్రమూర్తి యొక్క కృతజ్ఞతాభావం అటువంటిది. ఒక్కొక్కసారి మీరు కొన్ని కొన్ని పనులకి కృతజ్ఞత చెప్పడం కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అసలు కొన్నిటికి కృతజ్ఞత చెప్పలేరు. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. దిక్సూచి అని వాకాటి పాండురంగారావు గారు, మహానుభావుడు, గొప్ప రచయిత, చాలా చక్కటి దృష్టికోణం ఉన్నటువంటి వ్యక్తి, వారు

ప్రసంగాలు చేస్తున్నప్పుడు నేను వారు డిప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్గా ఉండగా నేను వారి దగ్గర కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసెస్ విన్నాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసే రోజుల్లో ఆయన దిక్సూచి అని వ్యాసాలు రాసేవారు. ఆ వ్యాసాల్లో ఒక చోట ఆయన ఒక మాట రాశారు, నాకు ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తుంటుంది. హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిజ్ వైఫ్ అండ్ మదర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్ అని రాశారు. అది నా హృదయాన్ని తాకింది. నిజమే, ఎంత పెద్ద మాట అనుకున్నాను. భార్యకి థ్యాంక్స్ చెప్పేవాడు, తల్లికి థ్యాంక్స్ చెప్పేవాడు ప్రపంచంలో అంతకన్నా మూర్ఖుడు లేడు అని రాశారు. నిజమే, భార్యకి థ్యాంక్స్ చెప్పడానికి ఏమిచ్చి కృతజ్ఞత చెప్తావు? ఎక్కడో పుట్టిన పిల్ల కేవలం తనని నమ్ముకుని అందరినీ వదిలి వచ్చేసి ఆఖరికి ఆడది కోరుకునేటటువంటి చాలా గొప్ప కోరిక ఏమిటంటే ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది. తప్ప ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలనకుండా సృష్టిలో నేను ఉండగా ఆయన వెళ్ళిపోవాలనేటటువంటి ఆడవాళ్ళు ఉండరు. కానీ ఒకసారి పరమాచార్య స్వామి వారు మెచ్చుకున్నారు అలా అన్న ఒక ఆడవారిని. అలాంటి ఆ అసాధారణమైనటువంటి సంఘటన ఒక్కసారి జరిగింది. కంచికామకోటి పీఠంలో బాగా వృద్ధులైపోయారు అప్పటికి పరమాచార్య స్వామి వారు. కూర్చుని ఉండగా ఒక తల్లి వచ్చి, నేను జీవించి ఉండగా నా భర్త వెళ్ళిపోవాలని నన్ను ఆశీర్వచనం చేయండి అన్నారు. అలా చెయ్యనన్నారు ఆయన. అలా చెప్పకూడదు, తప్పది, ఏ ఆడది కోరకూడదు, ఎందుకు కోరేమని అడిగారు. అడిగితే ఆవిడంది పరమ మూర్ఖత్వంతో ఉంటారు పిల్లల్లో, ఒక్క బిడ్డతో సరిగ్గా పడదు, అందరితోనూ దెబ్బలాటే అనారోగ్యం. నేను వెళ్ళిపోతే ఆయన జీవితం ఏమైపోతుందో అని బెంగ, అందుకని ఆయన ముందు వెళ్ళిపోయి వెంటనే నేను వెళ్ళిపోవాలని నన్ను అనుగ్రహించండి అని ఆయన ఆవిడ వెళ్ళిపోయి, ఆయన ఆశీర్వదించలేదు, ఆయన తథాస్తు అనలేదు, కానీ ఆవిడ వెళ్ళిపోయాక అన్నారు ఆయన. చూశారా, సనాతన ధర్మంలో ఆడవాళ్ళు ఎంత ప్రేమిస్తారో భర్తని. అందుకు కదా ఆడదాని వల్ల నెలలో నెలకి కురిసే మూడు వానల్లో ఒక వాన పాతివ్రత్యము కలిగిన స్త్రీ వల్ల అని సనాతన ధర్మంలో నిర్ణయించారు అన్నారు. కాబట్టి కృతజ్ఞత చెప్పడం అనేటటువంటిది ఒక్కొక్కసారి ఏదో బహుమాన రూపంలో ఉంటుంది, ఒక్కొక్కసారి నోటితో ఉంటుంది, ఒక్కొక్కసారి మీరు అసలు కృతజ్ఞతని ఆవిష్కరించడం అనేటటువంటిది మీకు చెయ్యగలము అన్న ఆలోచనే రాకూడదు. కొందరి కొందరి విషయంలో మీరు చేయలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. తల్లికి, తండ్రికి, భార్యకి, గురువుగారికి, వీళ్ళకి కృతజ్ఞత ఏం చేస్తారు? అది కృతజ్ఞత చెప్పలేరు మీరు. కాబట్టి రామచంద్రమూర్తికి కృతజ్ఞ అని ఒక బిరుదునామం, బిరుదునామం అంటే ఆయన యొక్క గౌణము, ఆయన యొక్క గుణముగా చెప్తారు. అటువంటి కృతజ్ఞుడైన రామచంద్రమూర్తి ఇంత మహత్కార్యాన్ని చేసి వచ్చినటువంటి హనుమకి ఎలా కృతజ్ఞత చెప్పాలి? ఏమిస్తే కృతజ్ఞత చెప్పినట్టు? ఇప్పుడు కాదులేవయ్యా, ఇంకో కొద్ది రోజుల్లో పట్టాభిషేకం అయిపోతుంది, నాకు వెళ్ళిపోతానుగా కోసల రాజ్యానికి, అప్పుడు నీకేమి ఇవ్వాలో నేను ఇస్తానన్నారు, నీకు అర్ధరాజ్యం ఇస్తానన్నారు, లేకపోతే నీకు మణులు ఇస్తాను, మాణిక్యాలు ఇస్తానన్నారు. ఆయన ఇవేం అనలేదు, నేను నీకు ఇవ్వడానికి ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవాడను కాను, దీను. కాబట్టి నేను నీకు ఏమిస్తానో తెలుసా? కృతజ్ఞత అన్నది వెల్లువెత్తిన భావము అని మీరు గ్రహించవలసి ఉంటుంది. నోటితో ఏదో యాంత్రికంగా చాలా థ్యాంక్స్ అండి అన్నాం, మీరు మీకు అరేరే వారు నాకు ఇంత మహోపకారం చేశారన్న భావన చేత మీలో ఒక సంతోషము పెల్లుబికితే, పాలు పొంగినట్లు పొంగితే, మీరు ఆవిష్కరించేటటువంటి భావజాలమునకు అప్పుడు మీరు మాట్లాడేటటువంటి మాటకు కృతజ్ఞత అని పేరు. అసలు ఆ భావన లేకుండా మీరు ఏదో ఒకటి చేసి నేను కృతజ్ఞతను ఆవిష్కరించాను అన్నారనుకోండి, అది ఏదో చెల్లింపు చేసినట్లుంటుంది. కొంతమంది రాసుకుంటారు పెళ్ళిళ్ళకి ఎవరేమి ఇచ్చారు, ఎందుకు అలా రాసుకోవడం అని అడిగాను నేను ఒకసారి. మా అమ్మాయి పెళ్ళికి ఇది ఇచ్చారండి, మా అబ్బాయి పెళ్ళికి ఇది ఇచ్చారండి అని ఎవరేమి ఇచ్చారో రాస్తారు. నేను నా మిత్రులు అక్కడ అలా రాస్తే అడిగా, ఎందుకయ్యా ఇవన్నీ నీకు, ఎందుకు ఇదంతా ఇలా రాసి ఎందుకు పెట్టామన్నాను. అంటే మళ్ళీ వాళ్ళు ఇంట్లో పెళ్ళైనప్పుడు నేను ఇవ్వాలి కదండి తత్తుల్యంగా అన్నాడు. నీ మొహం వాళ్ళు ఇస్తే తత్తుల్యంగా ఇవ్వడం ఏమిటి? అది వాళ్ళ యొక్క ప్రేమ. అలా తుల్యంగా చెల్లింపులు చేసేటట్టు ఉండకూడదు, ప్రేమ పెరగాలి హృదయాలలో, అది చాలా గొప్ప విషయం. కాబట్టి కృతజ్ఞత అన్నది మీ మనసులో వచ్చినటువంటి పొంగును ఆవిష్కరించడానికి ఒక మార్గం. ఏమిస్తే సంతోషిస్తారు?

0: అని మీరు ఆలోచిస్తే హనుమతి అసలు ప్రత్యుపకారం కానీ కృతజ్ఞత కానీ చెప్పడమే కుదరదు. ఎటువంటి దుష్కరమైన కార్యం చేశారండి ఆయన, అటువంటి వారికి కృతజ్ఞత ఎలా చెప్తారు?
1: రామచంద్రమూర్తి కాబట్టి ఒక అత్యద్భుతమైనటువంటి కృతజ్ఞతావిష్కారం చేశారు. ఆయన అన్నారు, ఇత్యుక్త్వా ప్రీతి హృష్టాంగో రామస్తం పరిశస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం. ఇంత గొప్ప కార్యాన్ని చేసి వచ్చినటువంటి హనుమ, నీకు నేను ఒక గొప్ప ప్రత్యుపకారం లేదా కృతజ్ఞతని ఆవిష్కరించుచున్నాను అని ఒక్కసారి ఆయన్ని దగ్గరికి పిలిచి గాఢంగా కౌగిలించుకున్నారు. అది ఆయన ఇచ్చినటువంటి బహుమానం. కానీ శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చేత ఇలా కౌగిలింపబడిన వారు ఎందరు అని మీరు లెక్క తీశారనుకోండి, హనుమకే దక్కుతుంది ఆ భాగ్యం. అందుకే అసలు రామచంద్రమూర్తి హనుమల యొక్క ఆలింగన స్వరూపం చాలా గొప్ప స్వరూపం. నాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను, మా వాళ్ళకి తెలుసు. నేను శ్రీరామాయణం కాకినాడలో చెప్పిన రోజుల్లో ఆ రామాయణాన్ని విన్నటువంటి ఒక పిల్లాడు చాలా సంతోషించి రామాయణం అంతా వినేసిన తర్వాత ఏమొస్తే అది వస్తుంది, ఏమొస్తే అది ఇస్తాను గురువుగారికి అని చెప్పి ఓ పెద్ద అట్టోటి తీసుకుని అతనికి బొమ్మలు గీయడం వచ్చు, ఆ బొమ్మ గీయడం మొదలెట్టాడు. ఇది గీస్తాను అని అతను అనుకోలేదు, ఏది వస్తే వస్తుంది అని రామాయణం పెట్టుకు వింటూ గీశాడు. ఆశ్చర్యకరంగా అది రామచంద్రమూర్తి చేత కౌగలింపబడిన హనుమ యొక్క స్వరూపం వచ్చింది. అది ఏకంగా ఇంత పెద్ద స్వరూపం వచ్చింది. వస్తే ఆయన నాకు అది ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అంత గొప్పగా కృతజ్ఞత ఆవిష్కరించిన వాడికి నేనేం కృతజ్ఞత చెప్పను? ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది, నేను దాన్ని నా పూజామందిరంలో పెట్టుకున్నాను, అంతే నేను ఇవ్వగలిగిన కృతజ్ఞత. కాబట్టి ఇత్యుక్త్వా ప్రీతి హృష్టాంగో రామస్తం పరిశస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం. నేను వీరిని కౌగిలించుకుంటున్నాను అని చెప్పి హనుమని ప్రియమార కౌగిలించుకున్నారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదండి, నరుడిగా ప్రవర్తిస్తున్న ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క ఆలింగన సౌభాగ్యాన్ని పొందినటువంటి మహాపురుషులలో హనుమ ఒకరు. అంతటి మహోపకారం చేసినటువంటి వారందుకే హనుమ యొక్క నామము ఎక్కడ స్మరింపబడుతుందో, ఎక్కడ హనుమ ద్వైభవమును మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటామో అటువంటి వారందరికీ కూడా హనుమకి ఎటువంటి బుద్ధి ఉందో, ఎటువంటి వినయం ఉందో, అటువంటి లక్షణములు ఈశ్వరుడి చేత ఆయన ఏ సన్మానమును పొందారో అటువంటి సన్మానమును పొందగలిగినటువంటి భాగ్యము కలుగుతుంది, సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి సీతమ్మ తల్లిని రక్షించి తీసుకురావాలి. హనుమ చెప్పిన దానిని బట్టి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళాలి. 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే వెళ్ళగలిగిన వాడెవరు? ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటుతారు, ఎలా దాటుతారు? ఈ ప్రతిబంధకం మనసులో శోకమునకు కారణమే. ఇది మీరు, అందుకే నేను మీతో మనవి చేసేది తరచుగా, రామకథని నరుడి కథగానే మీరు వినండి తప్ప రామకథని ఈశ్వరుడు యొక్క కృత్యముగా మీరు వినకండి అని నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా అంతే, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే అయ్యో బాబోయ్ అది ఎలా అవుతుందండి అన్న మాట ముందు రాగానే, ఆ ప్రతిబంధకం మనసులోకి రాగానే విచారం విల్లువెత్తుతుంది. అందులో రామచంద్రమూర్తికి కలిగినటువంటి విచారం సామాన్యమైంది కాదు. పోన్లే ఇప్పుడు మనం వెళ్ళలేకపోతే ఏమిటి అంటే, మీరు అందులో ఉన్నది కేవలంగా ఆయనకి భార్య దొరకదు అన్న ఒక్క కోణాన్ని ఆలోచించకండి. ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట అంతా అందులో ఇమిడి ఉంది. ఇదే యుద్ధకాండ చిట్ట చివరిలో రామచంద్రమూర్తి చెప్తారు. ఇక్ష్వాకు వంశం అంటే సామాన్యమైన వంశం కాదు. అటువంటి వంశంలో జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తన భార్యని తాను రక్షించుకోలేకపోయాడు అంటే అంతకన్నా అప్రతిష్టా వంశానికి ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు కేవలము భార్య తీసుకురావడం కాదు, అందులో తన క్షాత్రధర్మము, తన యొక్క పరాక్రమము, తన వంశ ప్రతిష్ట ఇన్ని ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఎలా 100 యోజనముల సముద్రాన్ని దాటడం, ఆయన అది తప్పు కదా, మన పిల్లల నోరు మూసేయడం అవన్నీ హింసాత్మకంగా ఉంటాయి. మీరు ఆ పాప అల్లరి చేస్తే చక్క వెనక్కి వెళ్ళి కూర్చోండి, ఆ పాపను పడుకోబెట్టి నోరు నొక్కడేంటమ్మా, తప్పు కదా అలాంటి పనులు. హరి ఓం. కాబట్టి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి

విషయం. ఇంత పెద్ద ప్రతిబంధకాన్ని దాటి విడితే తప్ప సీతమ్మ తల్లి దర్శనం కాదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మని తీసుకురావాలి. ఇదంతా ఎలా జరుగుతుంది? హనుమ కాబట్టి వెళ్ళారు, మనం ఎలా వెడతాం? ఇంతమంది వానరులు, తాను, లక్ష్మణమూర్తి వీళ్ళందరూ ఎలా దాటుతారు? మళ్ళీ ఒక్కసారి ఆయనలో ఆ ప్రతిబంధకాన్ని ఆలోచన చేసినప్పుడు మనసులోంచి విచారము పెళ్ళుబుకింది. ఆయన వెంటనే అంటారు, అప్పుడు సుగ్రీవుడు, సుగ్రీవుడు మంచి మిత్రుడు, అందుకే జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటారు. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. స్నేహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు, మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడని పరిచయం చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి ఈయన నా మిత్రుడండి అని చెప్పకూడదు. మితము నుంచి రుతములోకి తీసుకెళ్ళగలిగిన వాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడం, కనపడితే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే, నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అక్కడ వరకే స్నేహం. దానివలన మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటటువంటిది కుదరదు. ఇద్దరూ కలిసి ఓ రైతు బజార్కి వెళ్ళచ్చు, లేకపోతే ఏమైనా నాకు ఇవాళ ఆఫీసులో కొంచెం పనుంది, నువ్వు ఓ రిజర్వేషన్ టికెట్ తెచ్చిపెట్టచ్చు అని చెప్పచ్చు అక్కడ వరకే. కానీ మిత్రుడు వేరు. మిత్రుడు ఏం చేస్తాడంటే, మితము అంటే మీకు లేనిది, మీరు పొందడం సాధ్యం కానిది, మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని సాలాపించి సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడిని మిత్రుడు అంటారు. మితము నుండి రుతమునకు తీసుకెడతాడు. అందుకే మనం ఎప్పుడూ ఒక మాట అంటాం, నివేదన చేసినా, మనం భోజనం చేస్తున్నా, సత్యం తర్తేన పరిశించామి, సత్యము రుతమగుగాక. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక. పగటిపూటైతే సత్యం త్వర్తేన పరిశించామి అనాలి, రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అనాలి. ఋతము చేత సత్యమును తెలుసుకోవాలి. అంటే ఇందులో ఉండి దీని వలన దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఉపకరణంగా ధర్మాన్ని పట్టుకుని మారుతున్న ధర్మాల్లో బాగా ఉంచుకుని మారని సత్యములోకి ప్రవేశించాలి. ఇది ఈ ఋతము. అంటే ఏది తెలుసుకోవాలో, ఏ ధర్మం పట్టుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పి తాను అలా ప్రవర్తిస్తూ ఆయనతో ఉన్న కారణం చేత మనం కూడా ఇలా ఉండవలసి ఉంటుంది అని ఆయన ప్రభావం మీ మీద పడడం వల్ల మీతో అటువంటి మంచి పని చేయించి ఇహమునందు పరమునందు మీకు ఈశ్వర సంబంధము వలన అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి ప్రజ్ఞ నడవడి చేత, మాట చేత ప్రకాశించినటువంటి వాడితో కలిగినటువంటి అనుబంధమునకు మిత్రత్వం అని పేరు. కాబట్టి ఎప్పుడూ ఒక మిత్రుడు ఉండాలి, మిత్రుడు, స్నేహితుడు. ఇవి మంచి ఉపశమన వాక్యములు పలుకుతారు. నిరుత్సాహపరిచేవాడు పక్కన ఉంటే చాలా ప్రమాదం, ఎందుకంటే ఉత్సాహవంతుడు కూడా పాడైపోతాడు. మాట చాలా గొప్పది కదండి. కింద పడిన వాణ్ణి లేవతీయాలి, కానీ నించున్నవాణ్ణి లేవదీయడానికి ఏమి ఉండదు. ఇది మీరు గుర్తిరగవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా మీరు ఎప్పుడూ ఎవరితో ఓదార్పు వచనం పలకాలంటే కష్టంతో ఉన్నవాడితోటే ఓదార్పు వచనం పలకాలి. సుఖంగా ఉన్నవాడికి మీ ఓదార్పు వచనం ఎందుకు? అవసరం ఏమి ఉండదు. కాబట్టి వాక్కునకు పరిణితి అంటే మనస్సు యొక్క సంస్కారం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీరు మాట్లాడేటప్పుడు మీకు మీ మాట యొక్క వైభవం మీకు తెలిసి ఉంటే, నేనిప్పుడు ఒక ఓదార్పు వాక్యం పలికితే అతను మళ్ళీ ఉత్సాహం పుంజుకుంటాడు. ఒక్కొక్కసారి వెళ్ళకూడని వైపు వెడుతుంటే దాన్ని తప్పించగలిగినటువంటి రీతిలో ఉదారంగా మాట్లాడగలిగి ఉండాలి. అందుకే మనకి మాటని కూడా మూడు రకాలుగా విభాగం చేస్తుంది శాస్త్రం. అన్నిటికన్నా గొప్ప వాక్య ఏదో తెలుసా అండి? భార్యలా మాట్లాడడం. ఎందుకంటే మిగిలినవి పైన రెండు ఉన్నాయి, తన రెండు వినొచ్చు వినకపోవచ్చు, కానీ భార్యలా మాట్లాడగలిగితే వింటాడు. అది కూడా వినలేదనుకోండి, ఇక వాడు బాగుపడ్డాడు. ఎందుకంటే వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది. సత్యం వద, ధర్మం చర, ఇంకేం మొహమాట ఉండదు. సత్యమునే పలుకు, ధర్మమునందు నిలబడు అంటుంది. పురాణం ఉందనుకోండి, మిత్రవాక్యం. సత్యము పలికితే హరిశ్చంద్రుడు ఏం పొందాడో తెలుసా? సత్యమును పట్టుకుంటే అదిగో మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఏ స్థితిలో పొందారో తెలుసా? సత్యాన్ని విడిచిపెడితే ఏ పరిస్థితిలో పడిపోయాడో తెలుసా? ఒక మిత్రుల్లా మాట్లాడుతుంది. కావ్యము భార్యలా మాట్లాడుతుంది.
కావ్యం అంటే రామాయణాదులు.

భార్య సందర్భాన్ని చూస్తుంది, ఆ ఇప్పుడు చెప్పచ్చు ఈయనకి వింటారు అని చాలా అనునయంగా మాట్లాడి, అలా చేయకుండా ఉండకూడదు, మీరు ఇబ్బంది పడిపోతాం కదా, ఎందుకు చెప్పండి అని బ్రతిమాలిన ధోరణిలో చెప్తుంది. దాన్ని కావ్య భాష అంటారు. కావ్య భాష భార్య చెప్పే భాషలో ఉంటుంది. అందుకే చాలా అనునయంగా మాట్లాడతాయి కావ్యాలు. కావ్యాలు పరుషమైన భాష ఉండదు. అందుకే ఎక్కడో తప్ప అసలు అటువంటి పదప్రయోగం చెయ్యరు. ఇప్పుడు అలా అనునయంగా చెప్తే వినగలిగినటువంటి స్థితి ఎవరికైనా ఉంటుంది. అటువంటి మిత్రుడు, ఒక స్నేహితుడు పక్కనున్నాడు అనుకోండి, చక్కగా విచారము పెళ్ళుపుకినప్పుడే మంచి మాట చెప్పగలిగినటువంటి ప్రజ్ఞాధులీనుడై ఉంటే యువతలవాడిలో ఉన్న ఉత్సాహం మళ్ళీ ఉబుకుతుంది. నాకు అందుకే తరచూ ఒక మాట అనిపిస్తుంటుంది, ఇవి ఎవరికి తెలియాలి అంటే ప్రధానంగా పిల్లలకి తెలియవలసి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కార్యసాధకులు వాళ్ళు కదండి. జీవితంలో యుద్ధం చేయవలసిన వాళ్ళు, యుద్ధం చేయడం అంటే నా ఉద్దేశ్యం కత్తి పట్టుకోవడం అని కాదు, జీవితంలో ఎదురొడ్డి నిలబడవలసినటువంటి వాళ్ళు, కష్టము సుఖము అన్న ఈ రెండింటిలో బాగా అటు ఇటు ఊగిసలాడవలసినటువంటి వాళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇవి తెలిసాయి అనుకోండి, వాళ్ళు జీవితాన్ని పండించుకోవడం అలవాటు అవుతుంది, పరిణతి ఏర్పడుతుంది. పరిణతి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, తన కష్టాన్ని తాను ఓర్చగలిగితే, తన సుఖానికి తాను హద్దులు మరిచిపోయి పొంగకుండా ఉంటే అంతే పరిణతి. అది చాలు, ఇంకంతకన్నా ఏం అక్కర్లేదు. చిన్న కష్టం వస్తే కుంగిపోవడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఇంకా ఆలోచన సరిగ్గా ఉండదు, ఎంతకైనా వెళ్ళిపోతాడు, పాతాళాన్ని వేపే పెడతాడు. చిన్న సుఖానికి పొంగిపోవడం అలవాటు అయింది అనుకోండి, మీరు పట్టుకోలేరు. ఈ రెండు కాకుండా ఉండడం పరిణతి అన్నమాట. కష్టమునందు ఓర్చుకోవడం, సుఖమునందు విర్రవీగకుండా ఉండడం, రెండిటి యందు సమతౌల్యముతో నిలబడగలగడం, హర్షమును పొందడం తప్ప అతిశయము వైపుకి వెళ్లకుండా ఉండడం. ఈ పరిమితి తెలియాలి అంటే మీరు శ్రీరామాయణము వంటి కావ్యములు చదవాలి. అవి ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఎక్కడ చాలా మంచి విషయాన్ని ప్రతిపాదించాలో, ఎక్కడ కీలకమైన విషయం మాట్లాడాలో అటువంటి కీలకాన్ని ఉపదేశం చేస్తారు. మీరు అందుకే వాల్మీకి రామాయణంలో ఈ యుద్ధకాండలో ప్రత్యేకించి మీకు ఒక గమ్మత్తు కనపడుతుంది. రాముడు మాట్లాడుతుంటాడు సచివులతో, రావణుడు మాట్లాడుతుంటాడు సచివులతో, రాముడు మాట్లాడతాడు స్నేహితులతో మిత్రులతో, రావణుడు మాట్లాడతాడు స్నేహితులతో మిత్రులతో. రాముడు ఎలా మాట్లాడతాడు, రావణుడు ఎలా మాట్లాడతాడు, రాముడితో ఎలా మాట్లాడతారు, రావణునితో ఎలా మాట్లాడతారు, రావణుడు సలహాలు అడిగితే ఎలా అడుగుతాడు, రాముడు సలహాలు అడిగితే ఎలా అడుగుతాడు. మీరు ఈ రెండింటినీ బాగా తరచి తరచి తరచి తరచి చూశారనుకోండి, అసలు అది ఒక పెద్ద సైకలాజికల్ సింథసిస్ అండి. దాన్ని ఇంకా విశేష విశ్లేషణ అనమాట. అది అంత గొప్పగా ఉంటుంది. వాళ్ళిద్దరివి పక్క పక్క చూపిస్తారు సర్గంలో. మహర్షి చూస్తే ఓ ఇలా ఉండకూడదనమాట అని మీకు అర్థమైపోతుంది. అంత గమ్మత్తుగా ఉంటుంది. కావ్యభాష కావ్యభాషే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, సేతురత్ర యథా భద్యేత్ యథా పశ్యేమ తాం పురీం తస్య రాక్షస రాజస్య తథా త్వం కురు రాఘవ దృష్ట్వా తాం తు పురీం లంకాం త్రికూట శిఖరే స్థితాం హతంచ రావణం యుద్ధే దర్శనాదుపధారయ అబద్ధ్వాసాగరే సేతుం ఘోరేతు వరుణాలయే లంకానమర్దితుం శక్యా సేంద్రైరపి సురాసురైః. రామచంద్ర, మీరు ఇలా విచారమును పొందడం కాదు, ఏది ప్రధానమైనదో దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టి మీ బుద్ధిని అటువైపుకి నిలబెట్టండి. దాని గురించి మీరు బాగా యోచన చెయ్యండి. మీరు చేయవలసిన యోచన సేతుబంధనం గురించి. ఈ సముద్రాన్ని మనం ఎలా దాటి వెడతాం, మూడు యోజన మన సముద్రాన్ని దాటడం అన్నది మనం చెయ్యగలిగితే, ఇంద్రుడితో కలిసి దేవతలే వచ్చినా త్రికూట శిఖరం మీద లంకాపట్టణాన్ని మనం దగ్గరకు వెళ్ళి చూడడం జరిగితే ఇక లంకాపట్టణం నశించిపోయినట్టే, రావణుడు నిహతుడైనట్టే. ఇప్పుడు లంకాపట్టణంలోకి మనం వెళ్ళాలి. లంకాపట్టణంలోకి వెళ్ళాలంటే 100 యోజనముల సముద్రాన్ని దాటాలి. పెద్ద ప్రతిబంధకం ఎక్కడుందంటే ఈ సముద్రాన్ని దాటడంలో ఉంది. ఎలా దాటాలన్న దాని మీద దృష్టి పెట్టండి తప్ప అసలు దాని గురించి మానేసి విచారం ఒకటి పొందితే ఉపయోగం ఏముంటుంది? కాబట్టి మీరు దాన్ని ఆలోచించండి. మీరు మాకు సలహా

చెప్పండి, మేము ఇన్ని కోట్ల మంది వానరులం మీ వెనకాతలు ఉన్నాం, జయము సాధించి తీరుతాం, జయం తథ్యం. కానీ జయం అనేటటువంటిది తథ్యమే, తథ్యమైన జయమును మనం పొందాలి. ఈ తథ్యమైన జయమును పొందడానికి ఒక ప్రణాళికా రచన ఉంటుంది. ఈ ప్రణాళికా రచన ద్యోతకం అవ్వడం అన్నది బుద్ధి సంబంధమై ఉంటుంది. బుద్ధి పనిచేయడం అన్నది దాని మీద దృష్టి ఉండాలి తప్ప ఇంకొక వైపుకు పెట్టి విచారంలో మగ్నమైతే దీని మీద బుద్ధి నిలబడదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ బుద్ధి మరల్చాలి. అనవసరమైన శోకానికి ఇన్ని కోట్ల వానరములు వచ్చేసాయి, ఇప్పుడు మనం నడిపించాలి. కాబట్టి ఎలా ముందు ఏం చేద్దాం, దీని మీద దృష్టి పెట్టండి. మీరే విచారిస్తూ కూర్చుంటే ఎలా నడుస్తుంది? చాలా అందంగా మాట్లాడతాడండి. ఒక రామాయణంలో నిజంగా కీలకమైనటువంటి మాటలు మెచ్చుకోవలసి ఉంటుంది. ఆయన చాలా సంతోషించారు. తప్పకుండా మనం అలా చేద్దాం, 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకి వెడతాం. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళిపోవడం అనేది కేవలం ఏదో ఒక భోజనానికి వెళ్ళిపోతున్నట్టో పెళ్లికి వెళ్ళిపోతున్నట్టో ఉండదు. ఎందుకంటే మీరు చాలా బడలిపోయి ఓ పెళ్లికి వెళ్ళారనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వెడుతూనే ఏ గదిలోనో కళ్యాణ మండపంలో ఏమోనో ఆ పెట్టి బారేసి స్నానం చేసి వచ్చి అక్షతలు వేసేసి అక్కడ రాత్రి అలా నిద్ర లేదర్రా అని చెప్పి తువ్వాలు వేసుకు పడుకున్నా మిమ్మల్ని ఎవరేమనరు. కానీ యుద్ధ భూమికి వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మీరు దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా దగ్గర చేరకుండా చూసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు శత్రువులు. అందులో ఉన్నది సముద్రం. సముద్రం కాబట్టి దాటుతుండగా ఇంతమంది సముద్రంలో పడ్డారనుకోండి, ఎంత ప్రమాదం వస్తుంది. కాబట్టి లంకాపట్టణంలోకి వెళ్ళడము అంటే లంకాపట్టణం యొక్క శక్తి తెలియాలి. లంకలో ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న రక్షణ వ్యవస్థ అది ముందు తెలిస్తే దాన్ని దాటి మనం ఎలా వెళ్ళగలమన్నది నిర్ణయించగలరు. లంకాపట్టణంలో రక్షణ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసున్నవారు ఎవరున్నారు అక్కడ? ఒక్క హనుమ ఉన్నారు. కాబట్టి వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, హనుమ నువ్వు ప్రాజ్ఞుడవు, కేవలము సీతాన్వేషణమే కాకుండా సీతాదర్శనమే కాకుండా రాక్షస భంజనము చేశావు, లంకాపట్టణాన్ని అంతటినీ పగటివేళ రాత్రివేళ కూడా చూశావు, కాబట్టి నాకు లంకాపట్టణం యొక్క రక్షణ వ్యవస్థ గురించి తెలియచెయ్యి. హనుమ రాముడు ఎంత గొప్పగా మాట్లాడతాడో హనుమ అంత గొప్పగానూ మాట్లాడతారు. ఎంత చక్కగా విషయాన్ని విశ్లేషించి మాట్లాడతారంటే అందులో ఒక్క అనృతం ఉండదు. అందులో ఎక్కడ తను చూసొచ్చానో చాలా గొప్పగా ఉంది, అటువంటి దాన్ని తను దాటి వెళ్ళడం ఎంత గొప్ప అన్న కోణంలోకి తీసుకురారు. ఇది ఎందుకంటే మీకు లోకంలో ఒక విషయం ఉంటుంది, ఇది ఎలా చేద్దామండి అని మీరు అడిగారు అనుకోండి, ఇది ఎలా చేద్దామో మాట్లాడ్డా, తాను ఇంతకు ముందు ఎలా చేశాడో మాట్లాడతాడు. ఇది ఎందుకు వస్తుందో తెలుసా అండి? స్వోత్కర్షము, స్వోత్కర్ష తాలూకా క్రీనీడ కలుస్తూ ఉంటుంది ఎప్పుడు.

0: మంచినీళ్ల కొరత, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెరుగుతూ మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులని మరోసారి తరచి చూడమని ఒత్తిడి చేస్తున్నాయి. పంటలకి నీరు కావాల్సిందే, కానీ ఆ నీటి వనరులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ముంపు సాగుతో పోలిస్తే ఆధునికమైన స్ప్రింక్లర్లు, బిందు సేద్య పద్ధతుల వల్ల దాదాపు సగం నీళ్లు ఆదా అయినా వాటిని ఏర్పాటు చేయడానికి మొదట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా కొత్త సాగునీటి వ్యవస్థలను వాడడానికి రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో చోట్ల ప్రతి చుక్క నీరు అపురూపమే.
1: ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవి కాబట్టి బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వానలు తగ్గిపోయి కనీసం బిందు సేద్యానికి సరిపోయేటన్ని నీళ్లు కూడా లేవు.
0: కాబట్టి రైతులు కుండ సాగుని ఎలా వాడుకోవచ్చో చూద్దాం. వేల సంవత్సరాలుగా వాడిన నీళ్లని పొదుపు చేయడానికి చౌకైన పద్ధతి ఇది. ఇది ఎండు, పాక్షికంగా ఎండు ప్రాంతాల్లో కూరలు పండ్లని పండించడానికి ఎంతగానో పనికొస్తుంది. కుండ సాగు పద్ధతిలో గుండ్రని మట్టి కుండలను పంటకు దగ్గరలో మట్టిలో పాతి వాటిలో నీళ్లు పోస్తారు.
1: బిందు సేద్యపు ఖర్చులన్నీ మేము భరించలేం కాబట్టి చేయలేకపోయాం. కుండలు చౌకలో తేలిగ్గానే దొరుకుతాయి కనుక వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నాము.
0: కుండకి ఉన్న బెజ్జాల గుండా నీళ్లు మెల్లగా బయటకు వెళ్లి మొక్కల వేళ్లని చేరుతాయి. మొక్కలు ఆ నీళ్లని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్లనే కుండ అందిస్తుంది. ఇప్పుడు మనకి కుండ సాగు అంటే ఏమిటో వివరంగా తెలిసింది. దాని ప్రాముఖ్యత గురించి, వాడే విధానాన్ని గురించి భారతదేశపు రైతుల ద్వారా నేర్చుకుందాం.
2: ఆరిపోవడాలు, ఇతర వృధాల వల్ల కాలవలోంచి నా పొలానికి నీళ్లు పెట్టాలంటే ఒకప్పుడు 12,500 లీటర్లు పైగా నీళ్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను పంట దగ్గర ఓ కుండ పెట్టి దాని ద్వారా నీళ్లు పెడుతున్నాను. దాంతో నాకు 10వ వంతు నీళ్లే సరిపోతున్నాయి, అంటే 1200 లీటర్లు సరిపోతున్నాయి. పంట కూడా ఆరోగ్యంగానే ఉంది.
0: ప్రత్యేకంగా బాగా ఉప్పెక్కిన భూముల్లో పంటలు పండించడానికి కుండ సాగు పనికొస్తుంది. పొడి ప్రాంతాల్లోని పొలాలకు ముంపు సాగు పద్ధతిలో నీళ్లు పెడితే నీళ్లు తొందరగా ఆవిరై మట్టి మీద గట్టిగా గరుకుగా ఉండే ఒక ఉప్పు పొర మిగులుతుంది. ఇక దాంతో అక్కడ పంటలు ఎదగవు. మీరు మరిన్ని నీళ్లతో ఆ ఉప్పును కడగడానికి ప్రయత్నిస్తే నీరు తాజాగా ఉన్నా అది మట్టిలోని ఉప్పుతో కలిసి మీ పంటలన్నీ ఎండిగొడుతుంది. కానీ కుండ సాగు చేస్తే మంచినీరు నేరుగా వేళ్లలోనికి చేరి మీ పంట ఎదుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగునీళ్లు పెట్టడానికి వీలు కాని వాళ్ళు భూములు, నీళ్లు తొందరగా ఎండిపోయే ప్రాంతాల్లో పంటలను వేయడానికి కూడా కుండ సాగుని వాడవచ్చు. ఈ పద్ధతిలో భూమికి నేరుగా నీళ్లు పెట్టడం లేదు కాబట్టి మట్టి కొట్టుకుపోయే సమస్య ఉండదు. మొక్కల వేళ్లకి మాత్రమే నీళ్లు అందుతాయి కాబట్టి కలుపు మొక్కలు తగ్గిపోతాయి. ఇది ముంపు సాగుతుంది.

0: పోలిస్తే కుండ సాగు వల్ల దక్కే మరో గొప్ప ప్రయోజనం.
1: ముంపు సాగుకు నీళ్లు ఎక్కువ కావాలి, అంతేకాదు పొలం నిండా కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు తీయాలంటే ఒక్కొక్కలకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కుండలతో నీళ్లు పెడితే కలుపు మొక్కలు తక్కువగా కుండ చుట్టూ మాత్రమే మొలుస్తాయి, మిగిలిన పొలంలో కలుపు మొక్కలు రావు.
0: కుండ సాగుని ఏర్పాటు చేయడం చౌక, పైగా వాడడం చాలా తేలిక. కుండ సాగు వల్ల దక్కే అనేక ప్రయోజనాలు మనకి తెలిసాయి కాబట్టి పొలంలో మట్టి కుండలని ఎలా అమర్చాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 10 లీటర్ల నీళ్లు పట్టే కుండలను ఎంచుకోవాలి. అవి మట్టితో చేసి మట్టి మీదో బట్టిలోనో కాల్చినవై ఉండాలి. కుండలు చిన్నవైతే తక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి కాబట్టి మీకు అవి ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయి. కుండ గోడ 1 సెంటీమీటర్ మందంగా ఉండాలి. ఇది మరీ మందంగా ఉంటే అందులోంచి నీళ్లు తక్కువగా బయటకు వస్తాయి. కానీ గోడ మీద సన్నగా ఉంటే కుండని మట్టిలో పాతి పెట్టినప్పుడు తేలికగా విరిగిపోతుంది. కుండని పెడితే దాని మెడ నేలకి సమానమైన ఎత్తులో ఉండాలి. ఒక గుండ్రటి గుంటని తవ్వాలి. కుండ కన్నా గుంట పెద్దదిగా ఉండాలి. గుంట సైజుని కుండ సైజుకి సర్దుబాటు చేయాలి. తవ్విన మట్టిని పక్కకి పెట్టాలి. కొందరు రైతులు ఈ మట్టిని రెట్టింపు మొత్తంలో బాగా కుళ్ళిన పొలం ఎరువుతో కలిపి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని గుంటలో పోస్తారు. ఇది నేలకి సారాన్ని చేర్చి మొక్కలు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కుండని గుంట మధ్యలో పెట్టి మిగిలిన మిశ్రమంతో కానీ త్రవ్విన మట్టితో కానీ కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండ మెడ బయటికే ఉంచాలి. ఇప్పుడు కుండల్లో మంచినీళ్లు నింపి అవి ఆవిరైపోకుండా మట్టి మూతలు పెట్టాలి.
2: ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా కుండకి మూత పెడతాం. రెండోది, పురుగులేవైనా కుండలో పడవచ్చు, నాచు పెరగవచ్చు. అలా జరగకుండా మేము కుండకి మూత పెడతాం.
3: సరియా,
0: కుండ మెడ నుంచి 20 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో కుండ చుట్టూ దోస, బెండ వంగ వంటి 4-5 కూరగాయల విత్తనాలు గాని మొలకలు గాని నాటాలి. వరుసగా మొలకల మధ్య కూడా ఒకేలాంటి దూరం ఉండాలి. ఒక్కో కుండ దానికి 40 సెంటీమీటర్ల వరకు మట్టిని తడుపుతుంది. కాబట్టి మీ కూరగాయల తోటలో కుండలను 80 సెంటీమీటర్ల ఎడంలో పాతిపెట్టండి. కుండలు ఆరినప్పుడల్లా కొద్ది రోజులకోసారి వాటిలో నీళ్లు పోస్తుండాలి. కొన్నేసి వారాలకు ఒకసారి చొప్పున నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కలపవచ్చు. ఇది మొక్కలు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
2: కుండలో పోయడానికి గ్రోత్ ప్రమోటర్ ని మేము స్వంతంగా తయారు చేస్తాం. కిలో అరటి పండ్లు, కిలో బెల్లం, 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు తీసుకుని అన్నిటినీ కలిపి గుజ్జులా చేసి డబ్బాలో పోసి కీటకాలు దోమల బారిన పడకుండా ఒక గుడ్డ కప్పుతాం. టానిక్ తయారయ్యే వరకు రోజు ద్రవణాన్ని బాగా కలపాలి. అప్పుడు లీటర్ గ్రోత్ ప్రమోటర్ ను 10 లీటర్ల నీళ్లలో కలిపి కుండలో పోస్తాం. ఇది పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది కాబట్టి పంట ఆరోగ్యంగా చక్కటి పోషణతో పెరుగుతుంది.
0: కొబ్బరి నారలకి కుండకి కాండానికి మధ్య 60 నుంచి 90 సెంటీమీటర్లు వదిలేయాలి. మామిడి మొక్కలకైతే కుండకి కాండానికి మధ్య 50 నుంచి 75 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 4 మీటర్ల దూరంలో నాటినా కొద్దిగా ఎదిగిన పళ్ళ చెట్లయితే 2 చెట్లకి మధ్య 1 కుండ ఉంచాలి. చెట్లు మరింత ఎడంగా ఉంటే చెట్టు మొదలుకి కుండకి మధ్య 1-2 మీటర్లు వదిలేయాలి.
2: ఎదిగిన మా కొబ్బరి చెట్లకు పోషకాలు లేవు, అవి బలహీనంగా కనిపించేవి. తెగుళ్ళు జబ్బులు తేలిగ్గా సోకుతాయి, వాటి దిగుబడి తగ్గిపోతుంది. ఆందోళన పడ్డాను, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెట్లకు దగ్గర్లో కుండలను పాతి వాటిలో క్రమం తప్పకుండా గ్రోత్ ప్రమోటర్ ను జోడించమని మా పొరుగామె సలహా ఇచ్చింది. దాన్ని నేను పాటించాను. ఇప్పుడు మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి, దిగుబడి కూడా పెరిగింది, సంతోషంగా ఉంది.
1: నేను 2 చెట్ల మధ్య కుండను పాతి పెడతాను. కుండ చుట్టూ అంతర పంటగా బెండ వంగ మిరప వంటి కూరగాయలు వేస్తాను. దాంతో కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతే నీళ్లు, అదే మొత్తం సేంద్రియ ఎరువులతో మనకు కూరగాయల నుంచి అదనపు ఆదాయం వస్తుంది. మొత్తం మీద ఇది లాభదాయకమే.
4: 2 వరమానం కడిగే అలవు కాయగిరి పైరులో எங்களுக்கு கிடைக்குது. நல்ல லாபமும் கிடைக்குது.
0: మట్టి కుండలు దొరకకపోతే బదులుగా ప్లాస్టిక్ సీసాలు వాడవచ్చు. సీసాల్లో నీళ్లు తేలిగ్గా నింపడానికి పైభాగాన్ని కత్తిరించండి. వేడి చేసిన మేకుతో గానీ, వైర్ మెటల్ చూబతో గానీ సీసా దిగువ భాగంలో బెజ్జాలు పొడవండి. ఎన్ని బెజ్జాలు చేస్తే నీళ్లు అంత తొందరగా ప్రవహిస్తుంది. సీసాలోకి మట్టి వేళ్లు

0: చేరి బెజ్జాలు మూసుకుపోకుండా తమిళనాడు రైతులు ఓ తెలివైన పరిష్కారాన్ని కనిపెట్టారు.
1: కుండలు దొరక్కపోతే సీసాలతో పంటలకు నీరు పెడదామనుకున్నాను. సీసాలకి బెజ్జాలు పొడిచి సీసాకి గోనె సంచిని చుట్టి మట్టిలో పాతి పెడతాను. ఇలా చేస్తే బెజ్జాలు మూసుకుపోకుండా నీరు మామూలుగా బయటకొస్తుంది. నా ఇతర రైతు

పొడి ప్రాంతాలు, ఉప్పుడు భూములు, నిటారుగా ఉన్న వాళ్ళుల్లో నిన్ను చేపట్టవచ్చు. గుంటలు తవ్వి అప్పుడు వచ్చిన మట్టిని రెట్టింపు కంపోస్టుతో కలపాలి. మట్టి కంపోస్టుల మిశ్రమంతో కానీ మట్టితో కానీ కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండలని కొన్ని రోజులకోసారి కానీ ఆరిపోయినప్పుడు కానీ నీళ్లు నింపాలి. కొన్ని వారాలకోసారి నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కూడా కలపవచ్చు. కుండ సాగుతో మీరు ప్రతి చుక్కకు ఎక్కువ పంటను పండించవచ్చు.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన

0: పరికరాలతో టైల్స్ తయారీలో ముందంచెలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
0: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈ రోజు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో నకిలీ టీకా గురించి తెలుసుకుందాం. 2023 నవంబర్ నుంచి మన దేశంలో పంపిణీలో ఉన్న యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అబైరాబ్ నకిలీదని ఆస్ట్రేలియా వైద్యాధికారులు తాజాగా ఒక హెచ్చరికను జారీ చేయడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మళ్లీ కొత్తగా మరొక వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి వైద్యులేమనుకుంటున్నారో తెలుసుకుందాం. పిచ్చికుక్క కరిచినప్పుడు ర్యాబిస్ వ్యాధి బయల్పడడానికి సాధారణంగా 1 నుంచి 3 నెలల సమయం పడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో వారం రోజుల్లోపే లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో అందుకు 1 సంవత్సరం రోజులు పట్టవచ్చు. ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన మళ్లీ తీసుకోకూడదనే నియమం లేదు కాబట్టి 2023 నవంబర్ తర్వాత అబైరాబ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కుక్క కరిచినా కరవకపోయినా తప్పనిసరిగా తాజా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. దీనికి టీకాల కోర్సులు వేర్వేరు ఉంటాయి. కుక్క కరవక ముందు కరిచిన తర్వాత అనే దానితో సంబంధం లేకుండా తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. అయితే కుక్క కరవక ముందు తర్వాత తీసుకునే టీకా డోసులు మారుతాయి. అలాగే మొదటిసారి కుక్క కరిచినప్పుడు డోసులు, రెండోసారి కరిచినప్పుడు తీసుకునే డోసులు కూడా మారుతాయి. టీకా తీసుకున్న వాళ్ళు కూడా 3 నెలలలోపు కోర్సు పూర్తయ్యేలోగా కుక్క కరిస్తే వేరే ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కుక్క కరిచిన ప్రదేశాన్ని 15 నిమిషాలసేపు సబ్బు నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. ఒకవేళ టీకా తీసుకుని 3 నెలలు దాటితే మరొక 2వ డోసు టీకా తీసుకోవాలి. అయితే జీవితంలో యాంటీ ర్యాబిస్ టీకా తీసుకోని వారికి పిచ్చి కుక్క కరిస్తే టీకాతో పాటు యాంటీబాడీ ఇంజెక్షన్ కరిచిన చోట ఇవ్వాల్సి ఉంటుంది. అయితే టీకా తీసుకుని కుక్క కరిచిన తర్వాత ఒక రౌండ్ టీకాలు తీసుకున్న తర్వాత మళ్ళీ 2వ సారి కుక్క కరిస్తే 2 డోసుల టీకా తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళు యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకోకూడదు. యాంటీ ర్యాబిస్ టీకాను భుజానికి తొడకి మాత్రమే ఇవ్వాలి. అలాగే టీకా తీసుకున్న 3 నెలల్లోపు కుక్క కరిస్తే గాయాన్ని శుభ్రంగా కడిగితే సరిపోతుంది. 3 నెలలు దాటితే 2 డోసుల టీకా తీసుకోవాలి. టీకా తీసుకోని వాళ్ళు కుక్క కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రంగా కడిగి యాంటీ ర్యాబిస్ టీకాతో పాటు కరిచిన చోట యాంటీబాడీ ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. టీకాతో పాటు యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకున్న 3 నెలల్లోపు మళ్లీ కుక్క కరిస్తే గాయాన్ని శుభ్రపరచుకుంటే సరిపోతుంది. 3 నెలలు దాటితే టీకా తీసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరిప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇప్పుడు ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. వేసవికి భిన్నంగా ఈ కాలంలో వ్యాధికారిక సూక్ష్మక్రిములైన వైరస్లు బ్యాక్టీరియాలు వాతావరణంలో బ్రతికి ఉంటాయి. కాబట్టి అవి సులభంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉంటాయి. అలాగే చలి వల్ల ఎక్కువ సమయాల పాటు ఇంట్లో గడపడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా కూడా ఈ కోవకు చెందినదే. అలాగే రెస్పిరేటరీ వైరస్, ఎడినో వైరస్ కూడా ఈ కాలంలో విపరీతంగా వ్యాపిస్తాయి. అలాగే ఉబ్బసం, COPD రోగుల శ్వాసనాళాలు ఇరుకుగా ఉంటాయి. ఈ కాలంలో చల్లని గాలి పీల్చుకున్నప్పుడు ఆ శ్వాస మార్గాలు మరింత ఇరుకుగా మారతాయి. అటాక్స్ వేధించడం మొదలు పెడతాయి. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం కూడా కొందరిలో తలెత్తుతూ ఉంటుంది. అయితే చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, లేనివారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే, ఈ కాలంలో తేమ తగ్గిపోయి గాలి పొడిగా చల్లగా మారిపోతుంది. ఈ గాలిని పీల్చుకోవడం వల్ల చెడు పార్టికల్స్ను లోపలకు పంపించడానికి తోడ్పడే ఊపిరితిత్తుల్లోని సిలియా ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. కాబట్టి ముక్కు నోరు కప్పి ఉంచే స్కార్ఫ్ను ఉపయోగించాలి. స్కార్ఫ్ వల్ల పీల్చుకునే గాలి కొంతమేరకు వెచ్చబడి సమస్యను అడ్డుకుంటుంది. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఊపిరితిత్తులు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, మధుమేహులు, వృద్ధులు, పిల్లలు తప్పనిసరిగా N95 మాస్క్ పెట్టుకోవాలి. దీన్ని ఉపయోగించలేని వాళ్ళు వస్త్రంతో తయారు చేసిన మాస్క్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్ళు చలి ఎక్కువగా ఉండే ఉదయం సాయంత్రం ఇళ్లకే పరిమితం కావాలి. చలి ఎక్కువగా ఉండే సమయంలో అంటే ఉదయం సాయంత్రం ఇళ్లకే పరిమితం కావాలి. వాతావరణం

పొడిగా మారిపోతుంది. కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం సరిపడా గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఈ పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు, నట్స్ తరచూ తింటూ ఉండాలి. వీటితో ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడే రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇన్ఫ్లుయెంజా అలాగే న్యూమోకోకస్ సోకకుండా హై రిస్క్ గ్రూప్కు చెందిన వాళ్ళందరూ వర్షాకాలం ప్రభావంలో ఈ టీకాలు తీసుకోవాలి. ఇన్ఫ్లుయెంజాకు ప్రతి ఏడాది కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఏటా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. న్యూమోకోకస్కు జీవితకాల రక్షణను కల్పించే ఏకైక వ్యాక్సిన్ లేదా 5 ఏళ్లకు ఒక వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. వచ్చే ఏడాది నుంచి RSV వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుంది. దీన్ని కూడా తీసుకోవడం చాలా మంచిది. పొగమంచు కూడా చాలా ముప్పైతే ఉంటుందండి. చలికాలంలో చల్లదనంతో పాటు మంచులో కలిసే కాలుష్యం కూడా ఎక్కువే. ఈ కాలంలో పర్యావరణ గాలి కాలుష్యం పెరిగిపోతుంది. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశంలో అన్ని ప్రధాన నగరాల్లో ఈ సమస్య పెరుగుతుంది. చలికాలం ఉదయం వేళల్లో కలుషితాలు కలిసిన పొగమంచు కిందికి చేరుకుంటుంది. దీన్ని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. గాల్లో కలిసే చిన్న చిన్న ధూళి రేణువులు, కార్బన్ రేణువులు, ఇతర రేణువులన్నీ 2.5 మైక్రాన్స్ ఉంటే మైక్రాన్స్ కంటే చిన్నవిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లోని ఆల్వియోలా వరకు చేరుకుంటాయి. ఇంతకంటే పెద్ద రేణువులను మన ముక్కు అడ్డుకుంటుంది. కాబట్టి మన పర్యావరణంలో ఈ సూక్ష్మ రేణువులు ఎంత ఎక్కువగా ఉంటే గాలి ఊపిరితిత్తులకు అంత ఎక్కువ ప్రమాదం. గాల్లో కలిసిన ఈ 2.5 మైక్రాన్స్ రేణువుల ఆధారంగానే గాలి నాణ్యతను అంచనా వేస్తారు. అవి 50 కంటే తక్కువగా ఉంటే గాలి నాణ్యత బాగుందని అర్థం. 50 నుంచి 100 మధ్యలో ఉంటే పర్వాలేదని అర్థం. 100 కంటే ఎక్కువగా ఉంటే హానికరమని, అలాగే 150 కంటే ఎక్కువగా ఉంటే అత్యంత హానికరమని అర్థం. కానీ ప్రస్తుత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్ని ప్రధాన నగరాల్లో 100కు మించి 300, 400, 500 ఉంటుంది. ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఈ గాలిని పీల్చుకోవడం 2 సిగరెట్లు తాగడంతో సమానమని చెబుతున్నారు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి రక్షణ పొందడం కోసం తెల్లవారుజామున, సాయంకాలం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటికి వెళ్లకపోవడం మంచిది. ప్రధానంగా ఉబ్బసం, COPD, లంగ్ సమస్యలున్న వాళ్ళు రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ట్రాఫిక్ కలిగి ఉంటే దగ్గర దారులను ఎంచుకోవడానికి బదులు ఎక్కువ ట్రాఫిక్ ను కలిగి ఉండే దూరపు దారులను ఎంచుకోవాలి. కిటికీలు మూసిన కారు, బస్సుల్లో ప్రయాణించడం, బైక్స్ మీద ప్రయాణించే వాళ్ళు మాస్క్ వాడుకోవాలి. వ్యాయామాలు చేసే సమయంలో సాధారణ మోతాదుకు 5 రెట్లు ఎక్కువ సార్లు ఊపిరి పీల్చుకుంటాం. కాబట్టి గాలి కాలుష్యం, చల్లగాలి ఎక్కువగా ఉండే ఈ కాలంలో 6 బయట వ్యాయామాలు చేయకూడదు. ఓకే లిజనర్స్, మరి ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు జ్వరం గురించి తెలుసుకుందాం. సాధారణ పారాసిటమల్ దగ్గు మందులతో 48 గంటల్లో జ్వరం, జలుబు, దగ్గు లాంటివి తగ్గిపోతాయి. ఈ మందులతో లక్షణాలు అదుపులోకి రానప్పుడు వెంటనే వైద్యులను కలవాలి. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరుకొని నిమోనియాగా మారి ఆక్సిజన్ తగ్గిపోయి ఆసుపత్రిలో చేరే పరిస్థితి తగ్గుతుంది. ఇన్ఫ్లుయెంజాకి ఒసెల్టమివర్ అద్భుతమైన యాంటీవైరస్ ఔషధం. అయితే లక్షణాలు మొదలైన 5 రోజుల్లోపే ఈ మందు తీసుకోగలిగితే మంచి ప్రభావం కనిపిస్తుంది. ఆలస్యమైతే మందు ప్రభావం చూపలేదు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను కలిసి సమస్యకు తగిన చికిత్స తీసుకోవాలి. ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, మధుమేహం ఉన్న వాళ్ళు దగ్గు, జలుబు, గొంతు నొప్పి అలాగే జ్వరాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి ఇది ఈరోజు ఆయుష్మాన్ బాబా కార్యక్రమం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ముందుగా మా శ్రోతలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. లిజనెస్, మరి ఈనాటి మన కార్యక్రమంలో విష్ణు స్కూల్ విద్యార్థుల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి వారి మాటల్లోనే విందాం.
2: హే పావని, ఆర్ యు రెడీ?

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు

క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని శకునం పాఠం వింటారు.

0: మొఘల్ చక్రవర్తులలో అక్బర్ మణిపూస లాంటివాడు. ఆయన క్రీస్తు శకం 1562 నుండి 1605 వరకు రాజ్యపాలన చేశాడు. ఎంతోమంది కవులను గాయకులను పోషించాడు. అతని ఆస్థానంలో ఉన్న మంత్రులను సామంతులను అందరినీ ఎంతో గౌరవించేవాడు. అయితే అందరికన్నా ఎక్కువ అభిమానాన్ని చూరగొనేవాడు బీర్బల్. ఎందుకంటే బీర్బల్ తన తెలివితేటలతో ప్రజలకు పాలకులకు మధ్య ఎలాంటి కలతలు లేకుండా కాపాడేవాడు. అక్బర్ చక్రవర్తికి పొంచి ఉన్న అపాయాలను పసిగట్టి వాటిని అతి చాకచక్యంగా నివారించేవాడు. ప్రజలలో ప్రబలిన మూఢనమ్మకాల వల్ల అమాయక ప్రజలకు ప్రాణభయం లేకుండా రక్షించేవాడు. ఓసారి అక్బర్ కొలువు తీరి ఉన్న సమయంలో ఇద్దరు వ్యాపారస్తులు అక్బర్ పాదుషా దగ్గరకు వచ్చారు.
1: మాదొక విన్నపం, దయతో ఆలకించండి.
2: జహాపన, మీరు ఈ విపత్తు నుండి మమ్మల్ని రక్షించకపోతే మేమంతా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది.
3: ఇంతకు మీకు కలిగిన విపత్తు ఏమిటో?
1: జహాపన, మా వీధి నడిపొడ్డున హీర్చంద్ అనే బడా వ్యాపారి ఉన్నాడు. ఆయన ప్రతిరోజు తెల్లవారికి ముందే లేచి తన ఇంటి ముందు అరుగుపై కూర్చుంటాడు. పొద్దున్నే ఆ తోవన వచ్చిపోయేవాళ్ళు ఆయన ముఖం చూడకుండా వెళ్ళలేరు. జహాపన
2: జనాబ్, హీర్చంద్ అలా కూర్చోకుండా ఉండేటట్లు మీరు చూడాలి. అదే మాకొచ్చిన కష్టం జహాపన.
3: హీర్చంద్ పొద్దున్నే తన ఇంటి ముందు కూర్చుంటే మీకొచ్చిన నష్టం ఏంటయ్యా? అందున హీర్చంద్ పేరు మోసిన వ్యాపారి కూడాను.
1: హుజూర్, హీర్చంద్ బడా వ్యాపారాన్ని ఒప్పుకుంటాం, కానీ అతని ముఖంలో ఏముందో ఏమో. పొద్దున్నే అతని ముఖం చూసిన వారికి ఆ రోజంతా ఏదో ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆ వీధిలో ఉండే మేము అతని ముఖం చూడక తప్పటం లేదు, రోజంతా బాధలు పడక తప్పటం లేదు.
2: అందుకే మీ దగ్గరకు వచ్చాం జహాపన. హీర్చందును తన ఇంటి ముందు కూర్చోకుండా ఉండేటట్లు మీరు ఆదేశం ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి జనాబ్.
3: మీరు చెప్పే కథ చాలా విడ్డూరంగా ఉంది. పైగా హీర్చందును తన ఇంటి ముందే కూర్చోకుండా నిషేధించమంటున్నారు. ఇది మరీ చిత్రంగా ఉంది. ఏదేమైనా మీరు చెబుతున్న విషయంలో నిజాలు విచారించందే ఏమీ చెప్పలేము. మీరు ఒక వారం తర్వాత వచ్చి మమ్మల్ని కలవండి, వెళ్ళిరండి.
0: ఆ తర్వాత అక్బర్ ఓ రోజు ఉదయాన్నే బయలుదేరి హీర్చంద్ ఇంటికి వెళ్ళాడు. హీర్చంద్ తన ఇంటి ముందు అరుగుపై పడుకోనున్నాడు. అప్పుడు అక్బర్ హీర్చంద్ను లేపాడు.
3: ఏం హీర్చంద్, ఇంకా పడుకునే ఉన్నావు, రాత్రి నిద్రపోలేదా?
4: జహాపన, మీరా? సలాం సలాం, అలా కూర్చోండి.
3: పర్వాలేదు,
4: రాత్రి చాలా పొద్దుపోయే వరకు వ్యాపారం జరిగింది, ఆలస్యంగా పడుకున్నాను జనాబ్.
3: నీ వ్యాపారం బాగా సాగుతున్నదా?
4: అక్బరు పాదుషా వారి ధర్మపాలనలో మా వ్యాపారానికి ఎలాంటి లోటు లేదు జనాబ్.
3: చాలా సంతోషం, నేను వస్తాను హీర్చంద్.
4: అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు.
0: అలా అక్బర్ హీర్చంద్ను పలకరించి రాజభవనం చేరుకున్నాడు. అంతలో రాజభటుడు ప్రవేశించి,
5: జహాపన వారికి విన్నపం.
3: ఏమిటది?
5: రాణిగారికి సుస్థిగా ఉందట, రాజవైద్యుల వారిని పంపించమని చెప్పారు జనాబ్.
3: అలాగా, అయితే వెంటనే మన ఆస్థాన వైద్యుని తీసుకువెళ్ళు. ఆయన రాణి వారికి వైద్యం చేసిన తర్వాత ఎలా ఉందో నాకు తెలియపరచు.
5: చిత్తం జనాబ్.
3: రాణిగారికి సుస్థి చేయడం, నేను ఈరోజు పొత్తున్నే హీర్చంద్ ముఖం చూసిన ప్రభావం అయితే కాదు కదా. అయినా తరపడి ఇలాంటి నిర్ణయానికి రాకూడదు, చూద్దాం.
5: జనాబ్, మీ ఆదేశం ప్రకారం రాజవైద్యుల వారిని రాణిగారి వద్దకు తీసుకువెళ్ళాను. ఆయన రాణిగారి తలభారం తగ్గడానికి వైద్యం చేశారు. సాయంత్రం వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు జనాబ్.
3: మంచిది, మళ్ళీ సాయంత్రం వచ్చి రాణిగారి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పు. ఇప్పుడు వైద్యులు ఎక్కడ ఉన్నారు?
5: రాణిగారికి మందులు తయారు చేస్తున్నారు జనాబ్.
3: అయితే వైద్యుని నా వద్దకు ఒకసారి తీసుకురా.
5: చిత్తం జనాబ్.
3: అబ్బా, ఏంటో చాలా భారంగా ఉంది, చూస్తుంటే నా ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదేమో అనిపిస్తుంది. ఇది తప్పకుండా హీర్చంద్ ముఖం చూసిన ప్రభావమే అయి ఉండాలి, అనుమానం లేదు.
5: జహాపన, రాజవైద్యుల వారు వచ్చి ఉన్నారు.
3: ప్రవేశపెట్టు.
2: పాదుషా వారికి జయం.
3: రండి కూర్చోండి. రాణి సాహెబ్ వారికి ఇప్పుడు ఎలా ఉంది?
2: తలభారం తగ్గట

0: దానికి మందు ఇచ్చాను హుజూర్.
1: అలాగా, సరే. నాకు కూడా కొద్దిగా సుస్థిగా అనిపిస్తుంది, జ్వరమేమోనని అనుమానంగా ఉంది, అందుకే మిమ్మల్ని పిలిపించాను.
0: మీ చేతిని ఇలా ఇవ్వండి జహాపన, నాడిని పరీక్షిస్తాను. జ్వరం ఉంది జహాపన, ఇదిగో ఈ రెండు మాత్రలు వేసుకోండి. ఈరోజు భోజనం మానేయండి, పళ్ళు పాలు సేవించండి. సాయంత్రం నేను మళ్ళీ వచ్చి చూస్తాను. అందాక విశ్రాంతి తీసుకోవటం మానకండి జనాబ్.
1: అలాగే, వెళ్ళిరండి.
2: రాజవైద్యుడు వెళ్ళిపోయిన తరువాత అక్బర్ పాదుషా తాను ఉదయాన్నే హీర్చంద్మోహన్ చూసినందువల్లే తనకు రాణిసాహెబ్కు అర్థంతరంగా సుస్థి చేసిందని నమ్మాడు. హీర్చంద్ను శిక్షించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ మర్నాడు సాయంత్రానికల్లా హీర్చంద్ను ఉరి తీయమని ఉత్తర్వులు జారీ చేశాడు. అక్బర్ పాదుషా వారి ఉత్తర్వులు తెలుసుకున్న హీర్చంద్కు మతిపోయినట్లయింది. భార్యకు జరిగిందంతా చెప్పి బాధపడ్డాడు. తననిక ఆ దేవుడు కూడా కాపాడలేడని వాపోయాడు. అయితే హీర్చంద్ భార్య భర్తను ఓదార్చి అన్నిటికీ అల్లా రూపంలో బీర్బలున్నాడని చెప్పింది. ఆ రాత్రే బీర్బల్ను కలవడానికి వెళ్లారు హీర్చంద్ దంపతులు.
3: ఎవరో?
4: హీర్చంద్. అరే బెహంజీ.
5: హా భయ్యా.
4: ఇదేమిటి ఇంత రాత్రి వేళ ఇలా వచ్చారు? రండి రండి లోపలికి రండి.
6: ప్రాణాపాయంలో ఉన్నాను, నన్ను మీరే కాపాడాలి.
5: బీర్బల్ భయ్యా, మీరు తప్పకుండా రక్షిస్తారని ఇలా మీ దగ్గరకు వచ్చాం, మాకు మీరే దిక్కు.
4: ఊరుకోమ్మా, నా చేతనే సాయం తప్పకుండా చేస్తాను తల్లి. అసలు నీకు వచ్చిన ప్రాణాపాయం ఏమిటి హీర్చంద్?
6: రేపటి రాత్రిని నేను ఇంకా చూడలేను బీర్బల్జీ.
4: అది
5: అది మా దురదృష్టం భయ్యా. అక్బర్ పాదుషా వారికి ఎవరో గిట్టిన వాళ్ళు ఈయనపై చాడీలు చెప్పారట. ఈయన ముఖం చూస్తేనే ఆపదలు వస్తాయని ఉన్నవి లేనివి కల్పించి చెప్పారట.
6: అది విన్నా అక్బర్ పాదుషా, మొన్నటి రోజున పొద్దున్నే మా ఇంటికి వచ్చి నన్ను పలకరించి వెళ్లారు. ఆ రోజే రాణి సాహిబా వారికి అక్బర్ పాదుషా వారికి కూడా సుస్థి చేసిందట. నా ముఖం చూసినందుకే అలా అయ్యిందని రేపు సాయంత్రానికి అలా నన్ను ఉరి తీయమని హుకుం జారీ చేశారు. నేను చేసిన తప్పేమిటో, నా వల్ల జరిగిన అపరాధం ఏమిటో నాకు తెలియడం లేదు.
5: బీర్బల్ భయ్యా, ఈ ఆపద నుంచి మమ్మల్ని మీరే రక్షించాలి, కనికరించండి, ప్రాణాలు కాపాడండి.
4: భయపడకు తల్లి, హీర్చంద్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, ధైర్యంగా ఉండండి.
7: అక్బర్ పాదుషా వారు అలా అన్నారా? దానికి విరుగుడు నేను చెప్తాను.
4: హీర్చంద్ ఓసారి ఇలారా.
2: అలా అంటూ హీర్చంద్ను పిలిచి అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు. బీర్బల్ మర్నాడు సాయంత్రం అక్బర్ పాదుషా హుకుం ప్రకారం హీర్చంద్ను రాజదండన స్థలానికి తీసుకుని వెళ్లారు. దండనాథుడు హీర్చంద్ను అతని ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడు. దానికి హీర్చంద్ తాను మరణించే ముందు ఒక్కసారి అక్బర్ పాదుషా వారి దర్శనం చేసుకోవాలని ఉందని, అదే తన ఆఖరి కోరికని చెప్పాడు. అలా అయితే వారిని తీసుకువస్తామని చెప్పి వెళ్ళాడు దండనాథుడు. మరికొంతసేపటికి అక్బర్ పాదుషా దండన స్థలానికి రావడం జరిగింది.
6: అక్బర్ పాదుషా వారికి హీర్చంద్ చేస్తున్న చివరి సలాములు స్వీకరించండి. అక్బర్ పాదుషా వారి పాలనలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుందని అందరూ అంటారు, నిజమే. కానీ నా విషయంలో అలా జరగలేదు సర్కార్.
1: అది నీ అభియోగం మాత్రమే.
6: క్షమించాలి జనాబ్. మొన్నటి రోజున ప్రొద్దున్నే నా ముఖం చూసినందుకు తమకు రాణి సాహిబా వారికి సుస్థి చేసిందని అన్నారు. అదే రోజున నేను కూడా ముందుగా చూసింది అక్బర్ పాదుషా వారి ముఖమే. మరి నాకు జరిగింది తీరని ఘోరం, మరణదండన. మీ ముఖం చూసిన ప్రతిఫలం నేను మరణించడం. దీనికి ధర్మప్రభువులు ఏమంటారు?
1: నేను హీర్చంద్ ముఖం చూశానంటే హీర్చంద్ నా ముఖం చూసినట్టే లెక్క. ఈ వాదన ఏదో సబబుగానే ఉంది. ఆపండి ఈ మరణదండను, ఆపండి. హీర్చంద్ను వదిలిపెట్టండి.
6: అక్బర్ పాదుషా జిందాబాద్. అల్లా మిమ్మల్ని తల్లగా చూడాలి. మీరు పది కాలాలు పడుబడి తెల్లాలి. అక్బర్ పాదుషా జిందాబాద్. అక్బర్ పాదుషా జిందాబాద్.
2: మరుసటి రోజు అక్బర్ పాదుషా సభకు హీర్చంద్ను పిలిపించాడు. సభంతా మంత్రులు, ఇతర ఉద్యోగులు, ప్రజలతో నిండి ఉంది.

0: హీర్చంద్కు విధించిన మరణశిక్షను అక్బర్ ఎందుకు అమలు చేయలేదో అని కొందరు, మళ్ళీ ఇప్పుడెందుకు పిలిపించాడు అని కొందరు. అంతలో హీర్చంద్ వచ్చాడు.
1: అక్బర్ పాదుషా వారికి సలాములు. పిలిచారట జనాబ్?
2: అవును హీర్చంద్, నీకు దండన స్థలంలో వచ్చిన ఆలోచన ముందే ఎందుకు రాలేదు?
1: జనాబ్ మన్నించాలి, ఈ మందబుద్ధికంత చక్కటి ఆలోచన ఎలా వస్తుంది? నన్ను కాపాడింది, నాకు ఈ సూచన ఇచ్చి ప్రాణభిక్ష పెట్టింది, ఇదిగో ఈ దేవుడే.
2: ఇది బీర్బల్ పనా?
3: జహాపనా వారు మన్నించాలి.
2: మన్నించడమా?
3: క్షమించండి జహాపనా, నా ఉద్దేశం తమరి ఆజ్ఞను ధిక్కరించాలని కాదు. ఎవరైనా అధికారం చేతిలో ఉంది కదా అని న్యాయాన్యాయాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎంతో ఘోరం జరిగే ప్రమాదం ఉంది జనాబ్. ఇది కూడా అలాంటిది. హీర్చంద్ మరణదండనలో మీరు తీసుకున్న నిర్ణయం తొందరపాటే జహాపన. అందుకే హీర్చంద్ నన్ను ప్రాధేయపడినప్పుడు అతనికి నేనే ఈ సలహా ఇచ్చాను. ఇది మీకు తలవంపు అనిపించినా?
2: లేదు బీర్బల్, లేదు. నీ ఆలోచన శక్తితో, సమయస్ఫూర్తితో, పరోపకార బుద్ధితో ఒక నిండు ప్రాణాన్ని కాపాడావు, నా కళ్ళు తెరిపించావు. నువ్వు హీర్చంద్ని రక్షించడమే కాదు, నన్ను కూడా ఘోర ప్రమాదం నుంచి రక్షించావు బీర్బల్. అక్బరు పాదుషా అధర్మ ప్రభువని, అనాలోచితంగా అమాయకులను నిర్దోషులను శిక్షిస్తాడన్న అపకీర్తి నుంచి నువ్వు నన్ను రక్షించావు. ఇందుకు హీర్చందే కాదు, మేము కూడా నీకు రుణపడి ఉన్నాం.
3: అలా అనకండి జహాపన, నేను మీ ముందు చాలా చిన్నవాణ్ణి.
2: వయస్సులో చిన్నవాడివైనా జ్ఞానంలో మాకంటే చాలా పెద్దవాడివి బీర్బల్. నీ ఎండదండలు మాకు ఎల్లప్పుడూ ఉండాలి.
3: నేను మీ సేవకుణ్ణి ప్రభు, ఈ జీవితం మీ సేవకే అంకితం జహాపన.
0: విన్నారా, మన సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మితే ఎంత ప్రమాదం తెచ్చిపెడతాయో. ఒకరి మొహం చూడడం వల్లే ఇలా అయింది అని అనుకునేవాళ్లు ఇప్పటికీ మనలో ఉన్నారు. అలాంటి మూఢనమ్మకమే హీర్చందో ప్రాణం మీదకు తెచ్చింది. వివేకవంతుడైన బీర్బల్ ఆ విపత్తు నుండి హీర్చందో తెలివిగా తప్పించాడు. అందుకే మనం ఎప్పుడూ మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మరాదు, నమ్మరుగా.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని శకునం పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ఏది మంచి రోజు పాఠం వింటారు.
5: నాన్నగారు, బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళడానికి రైలు టికెట్లు కొనాలన్నారుగా, డబ్బిస్తే కొనుక్కొస్తాను.
6: అవును రోయ్, మర్చిపోయాను, మీ అమ్మని అడిగి డబ్బు తీసుకెళ్ళరా అన్నట్టు పెళ్లి 10వ తేదీని కదా, 3-4 రోజులు ముందు వెళ్తే మంచిది. రే, మీ అమ్మని అడిగి టికెట్లు కొను.
5: అమ్మా, టికెట్లకు డబ్బు ఇవ్వు, టికెట్లు కొంటాను.
7: ఆగరా రంగా, ముందు ఆ పంచాంగం ఇలా ఇవ్వు, మనం బయలుదేరడానికి మంచి రోజు చూస్తాను.
5: అబ్బా, పెళ్లికి వెళ్ళడానికి కూడా మంచి రోజు ఏమిటమ్మా?
7: అదేమిట్రా, ప్రతి పనికి మంచి రోజు చూడాలి, టికెట్లు కొనడానికి కూడా మంచి రోజు చూడాల్సిందే.
5: సర్లే, ఇదిగో పంచాంగం.
7: ఈరోజు చవితి, మంచిది కాదు. రేపు పంచమి, టికెట్లు కొనడానికి పర్వాలేదు. ఎల్లుండి బుధవారం, షష్ఠి, అబ్బే మంచిది కాదు. ఆ మర్నాడు లక్ష్మీవారం, సప్తమి. తిథి మంచిదే కానీ తేదీ మంచిది కాదురా. 7 సంఖ్య 7 సూచిస్తుంది. శుక్రవారం అష్టమి, శనివారం నవమి. అష్టమి నవములు అసలే కష్టాలు. ఒరే రంగా, దశమి ఆదివారం చాలా మంచిదిరా. ఆ రోజుకు టిక్కెట్లు రేపు కొందు గాని.
5: పెళ్లి ఆదివారమే కదమ్మా, మనం ఆ రోజే బయలుదేరితే ఎలా? మనం వెళ్లేసరికి పెళ్లి అయిపోతుంది. అయినా 2 రోజుల్లో ప్రయాణానికి 1 రోజు దొరకలేదా?
7: అదే కదరా నేను ఆలోచిస్తున్నాను.
5: ఇలాగైతే ఈ 2 రోజులు రైళ్లు బస్సులు అన్ని ఖాళీగానే ఉండాలి కదా, కానీ ఎప్పుడు ఖాళీ దొరకదే.
7: మంచి రోజు చూడకుండా బయలుదేరినప్పుడు చాలా కష్టాలు వస్తాయిరా నాయన.
8: నీకు గుర్తుంది కదమ్మా, పోయినసారి మనం విశాఖపట్నం వెళ్లేటప్పుడు వెతికి వెతికి పంచాంగాలు అన్ని తిరగవేసి ముహూర్తం పెట్టాం. ఏమైంది అప్పుడు? పడ్డ ఇబ్బందులు ఎప్పుడూ పడలేదు. రైలు ఆలస్యంగా బయలుదేరటం, పట్టాలు తప్పడం, తాగడానికి మంచినీళ్లు కూడా దొరక్కపోవడం, సామాను పోవడం, కరెంటు పోవడం, ఎండల్లో చెమటలతో ఉడికిపోవడం.
7: అబ్బబ్బబ్బా, ఆగవే పద్మ, అదేదో సినిమాకి చెప్పినట్లు చెప్తున్నావు. మంచి రోజు బయలుదేరబట్టే రైలు పట్టాలు తప్పడంతో సరిపోయింది, లేకపోతే ఏకంగా రైలే పడిపోయి ఉండేది, మనం ఏమైపోయి ఉండేవాళ్ళము.
5: మంచి రోజే కాకుండా

0: కాకుండా వర్జం శకునం కూడా చూసి బయలుదేరాం కదమ్మా.
1: అదే కదరా చెప్తున్నాను, అందువల్లే మనలాంటి వాళ్ళం బ్రతికి బయటపడ్డాం. లేకపోతేనా?
2: లేకపోతే ఏమై ఉండేది? నీ చాదస్సంతో చంపుతున్నావు. కదిలితే మెదిలితే మంచి రోజు చూడాలంటావు. ఇంతకీ పెళ్లికి వెళ్ళడానికి మంచి రోజు దొరకలేదనుకో, ఏం చేద్దాం? పెళ్లికి వెళ్దాం మానేద్దామా?
1: ఆగండి ఆగండి, దానికి వేరే మార్గం ఉందని మా అమ్మ ఎప్పుడో చెప్పింది.
2: ఓహో,
1: మనం తీసుకువెళ్లే సామాన్లో ఏదైనా ఒక సామాను ఎవరింట్లో అయినా పెట్టి మనం బయలుదేరే రోజున అట్నుంచి అటే తీసుకువెళ్తే సరిపోతుందట. ఏమండి, రేపే ఒక సంచి తీసుకెళ్లి పక్క వారింట్లో పెట్టేస్తాను.
2: ఓహో, అలా చేస్తే కీడు కాస్త పోతుంది అంటావు.
0: అమ్మా అమ్మా, తమ్ముడికి జ్వరం వచ్చినట్టుందే.
2: ఏమిట్రా, నిజంగా జ్వరం వచ్చేసిందే? డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. ఒరే రంగా, ఆటో పిలుచుకురా.
0: అలాగేనన్నా.
1: నువ్వు ఆగరా రంగా. ఏమండి, ప్రతిదానికి మీకు కంగారే. ఈరోజు చవితి, మంచి రోజు కాదని చెప్పానా? రేపు పంచమి, మంచిది. అబ్బాయిని రేపు డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళచ్చు.
2: నీ మంచి రోజు బంగారం గాను డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దంటావేమిటి? నీకు మంచి రోజు అయినప్పుడు డాక్టర్ దొరకద్దు.
1: నేను చెప్పేది అదే కదండి, మంచి రోజు కాకపోతే నానా వస్తువులు పడాల్సి వస్తుంది. మొన్న మన పక్కింటి వాళ్ళ అబ్బాయిని అష్టం రోజున డాక్టర్ దగ్గర తీసుకువెళ్లారు. అష్టం రోజు మంచిది కాదు అని నేను చెప్తూనే ఉన్నాను, వినిపించుకోలేదు కదా? ఏమైంది, నానా వస్తువులు పడ్డారు, జబ్బు నయం కాకపోగా ఇంకా ఎక్కువైంది కూడాను.
2: అలా ఊరుక, అదేదో అనుభవం లేని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళుంటారు, అంతేగాని మంచి రోజు కాదు చెడ్డ రోజు కాదు.
1: నా మాట వినిపించుకోరేమండి, పసివాడి ఆరోగ్యం గురించి నాకు మాత్రం బాధగా ఉండదు, వాడి శ్రేయస్సు కోరే కదా ఇదంతా చెప్తున్నాను. ఈ ఒక్కరోజు ఆగండి, మంచి రోజు చూసుకోకపోతే అటు డాక్టర్ అయినా దొరకడు, ఇటు మందులైనా దొరకవు. లేకపోతే జ్వరానికి బదులు మరేదైనా పెద్ద ప్రమాదం ఉంచుకురావచ్చు.
2: అబ్బా ఆపవే నువ్వు, నీ అపశకునం మాటలు నువ్వును.
1: అదిగో మాటలకి అపశకునం అని ఏదో అయిపోతుందని భయపడుతున్నారు. మరి తిథి వారం ఎంత ముఖ్యమో ఆలోచించండి, బయలుదేరిన వేళా విశేషం అంటారు కదా.
2: ఇదిగో నువ్వెన్నైనా చెప్పు, నాకైతే ఈ మంచి రోజులు తిథుల మీద నమ్మకం లేదు. ఇంతకీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు చూడక తప్పదు అంటావు, అంతేనా?
1: అదిగో మళ్ళీ ఈ ఒక్కరోజు నా మాట వినమన్నానా? ఈ రోజుకేదో తడిబట్ట వాడి తల మీద పెడితే ఆ వేడి కాస్త దిగిపోతుంది. రేపెలాగో మంచి రోజు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు.
2: అర్లే, ఏదో ఒకటి చెయ్యి, నీ ఇష్టం.
1: ఏమండి ఏమండి, భలేవండి.
2: ఏమిటి అదేమిటి, ఇంకా నిద్రపోలేదు?
1: లేదండి, పసివాడికి అదే పనిగా విరోచనాలు అవుతున్నాయండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి.
2: చూడు ఏం జరిగిందో, ఈరోజు ఉదయమే డాక్టర్ దగ్గరికి వెళ్దామే అంటే విన్నావు కాదు, తడిబట్ట వేస్తాను వేడి తగ్గిస్తాను అన్నావు. ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళి డాక్టర్ని నిద్రలేపాలా? ఇప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సమయం బాగుందో లేదో పంచాంగం చూడు.
1: నేనేదో మన మంచి గురించి చెప్తే నన్నెందుకండి ఇలా సాధిస్తారు? సరేలేండి, అయిందేదో అయిపోయింది, పిల్లవాడిని తీసుకుని వెంటనే డాక్టర్ గారికి వెళ్దాం, పదండి.
2: పిల్లవాడిని పట్టుకొని నువ్వు స్కూటర్ మీద కూర్చోలేవే, నువ్వెందుకు? ఆ రంగడ్డి లేపు, వాడు నేను కలిసి వెళ్తాం.
0: అమ్మయ్యా, ఏదో చివాట్లు పెట్టినా మందులు ఇచ్చారు డాక్టర్ గారు.
1: అసలు డాక్టర్ గారు ఏమన్నారండి?
2: ఇదేదో విషజ్వరం అన్నాడే, ఉదయమే ఎందుకు తీసుకురాలేదు అని చివాట్లు పెట్టాడు. ఇంకా ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం అయ్యేదిట. మంచి రోజు అంటూ మమ్మల్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళనీయకుండా చేసావు. ఇదేదో జ్వరమే కనుక సరిపోయింది, అదే గుండెపోటైతే?
0: ఈ పాటికి రోగి డామ్ అనేవాడు.
1: అబ్బా ఆగండిరా, అసలే చిన్నవాడి ఆరోగ్యం గురించి నేను బాధపడుతుంటే మీ సాధింపులేమిటి మధ్యలో?
2: ఇప్పుడైనా అర్థమైందిటే, ప్రతిదానికి మంచి రోజును చంపుగా తింటున్నావు, మేం చెబితే వినిపించుకోవు.
0: నాన్నగారు, అసలు మంచి రోజు అంటే ఏమిటి, ఆ మాట ఎందుకు వచ్చింది?
2: అది మీ అమ్మని అడగరా నాయన.
0: అమ్మా, మంచి రోజు అంటే ఏమిటో ఇప్పుడు నువ్వు చెప్పక తప్పదే.
1: నాకు మాత్రం ఏం తెలుసురా, ఏదో మా అమ్మ ఫలానా రోజు మంచిది ఫలానా రోజు మంచిది కాదని అనుకుంటూ ఉంటే వింటూ ఉండేదాన్ని, అదే నాకు వంట పట్టింది. మంచి జరిగితే మంచి రోజు మహత్యమే అనుకునేదాన్ని, ఇక చెడు జరిగితే ఎక్కువ చెడు జరగలేదని సంతోషపడేదాన్ని. అంతేగాని నేనేమైనా ప్రత్యేకంగా శాస్త్రాలు చదివానా, డిగ్రీలు సంపాదించానా? మీ నాన్నని అడగండి, ఆయన ఏం చెప్తారు.
2: ఒరే అందరూ ఇటు రండి, నేను చెప్తాను చూడండి. అసలు మంచి రోజు చెడ్డ రోజు అనేవి ఎక్కడా లేవు, అవి

0: మూఢనమ్మకాలు మాత్రమే. చూడు, రోజు అదే పగలు, అదే రాత్రి, అదే సూర్యుడు, అదే చంద్రుడు. సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమట అస్తమించడంలో ఏం మార్పు లేదు కదా. ఈరోజు మంచి రోజు, ఈరోజు చెడ్డ రోజుని ఎక్కడా రాయలేదు. అది మన నమ్మకం, భ్రమ మాత్రమే.
1: అసలు మంచి రోజనే మాట ఎందుకొచ్చింది అన్నగారు?
0: ఒరే రంగ, చూడు, మనకు చెడ్డ జరిగిన రోజును ఎలాగైతే చెడ్డ రోజు అనుకుంటామో, మంచి జరిగిన రోజును అలాగే మంచి రోజు అనుకుంటాం. అంతే.
2: అంటే నాన్నగారు జరిగిపోయిన తర్వాత చెప్పుకునేదన్న మాట?
0: అంతే కదమ్మా పద్మ. చూడు, మీ అమ్మలాగా రోజు ప్రారంభం కాకముందే ఈరోజు మంచి రోజు, ఈరోజు చెడ్డ రోజు అని నిర్ణయించటం సరికాదు. జరగబోయేది ఎవరు చెప్పగలరు? పంచాంగంలో మంచి రోజు కోసమే చూసి ఉంటే నాకీ ఉద్యోగమే వచ్చేది కాదు, తెలిసిందే. చూడు, మీ అమ్మ మాట విని మంచి రోజు కోసం ఆగితే మీ తమ్ముడు ప్రాణం ఇదిగొచ్చింది, చూశారుగా.
2: అయితే నాన్నగారు, స్కూల్లో మా మాస్టారు మమ్మల్ని తిట్టకుండా మెచ్చుకుంటే అది మంచి రోజే కదా.
0: నిజమే. మీ పాఠాలు మీరు బాగా చదివి మీ మాస్టర్ గారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబితే మీ మాస్టర్ గారు మిమ్మల్ని మెచ్చుకుంటారు, అప్పుడు మీకు అది మంచి రోజు.
3: అంటే ఏ రోజునైనా మంచి రోజుగా మనమే మార్చుకోవచ్చు అన్నమాట.
0: అదేగా నేను చెప్పేది. పంచాంగంలో తిథిని బట్టి మంచి రోజు కాదు, ఏ రోజునైనా మంచి రోజుగా మార్చుకునే శక్తి మన చేతుల్లో ఉంది. చేతులు ముడుచుకొని పంచాంగం చూస్తూ కూర్చునే వారికి అన్నీ చెడ్డ రోజులే. కష్టపడి పనిచేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వారికి అన్నీ మంచి రోజులే.
2: ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్న ఈ రోజు
3: నిజంగా మాకు మంచి రోజు.
4: మీ అందరితో నేను కూడా ఏకీభవిస్తున్నానరా. ప్రతి పనికి మంచి రోజు చూసి గానీ ముందుకు పోకూడదన్న మూఢనమ్మకంతో ఉన్న నాకు మీరు కళ్ళు తెరిపించారు. ఈ రోజు నాకు మంచి రోజే.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని శకునం మరియు ఏది మంచి రోజు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: కాదు, నేను నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనర్స్ మరి శ్రోతలందరికీ ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఆగస్టు 15 ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లను ఈ రోజు మన కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. భారతీయులందరికీ ఆగస్టు 15 అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన జాతీయ స్వాతంత్ర దినోత్సవం. 200 ఏళ్లకు పైగా సాగిన బ్రిటిష్ నిరంకుశ పాలన, దాస్య శృంఖలాలను తెంచుకుని 1947 ఆగస్టు 15 తేదీన మన భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.
0: అవునమ్మా, ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాట ఫలితంగా సిద్ధించిన ఈ స్వాతంత్ర దినోత్సవం దేశ ప్రజలందరికీ ఎంతో గర్వకారణమైన ఘట్టం. ఇక అంతర్జాతీయంగా చూస్తే 1945 ఆగస్టు 15 తేదీన 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశం అధికారికంగా లొంగిపోతున్నట్లు ప్రకటించింది. ఈ చారిత్రక పరిణామంతో ప్రపంచాన్ని వణికించిన 2వ ప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చి అంతర్జాతీయ శాంతి స్థాపనకి బలమైన పునాది పడింది.

0: అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు గాంధేయవాది దండు నారాయణరావు గారు 1889 ఆగస్టు 15 జన్మించారు. ఆయన ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన మరియు క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలుశిక్ష కూడా అనుభవించారు. జిల్లా బోర్డు అధ్యక్షుడిగా, ప్రజానాయకుడిగా పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా వ్యాప్తికి, గ్రామీణాభివృద్ధి మరియు స్వాతంత్ర ఉద్యమ చైతన్యానికి అపారమైన కృషి చేసిన మహోన్నత నాయకుడు ఆయన.
1: ఇక దక్షిణ భారతదేశంలో హిందీ భాషా ప్రచారానికి, వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు మోటూరి సత్యనారాయణ గారు 1902 ఆగస్టు 15 జన్మించారు. ఆయన దక్షిణ భారత హిందీ ప్రచార సభను బలోపేతం చేస్తూ లక్షలాది మంది దక్షిణ భారతీయులకు హిందీ భాషను నేర్పించడంలో కీలక పాత్ర పోషించారు. రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, భారతీయ భాషల సమైక్యతకు పద్మభూషణ్ గ్రహీతగా దేశ రంగానికి అమూల్యమైన సేవలు అందించిన మేధావి ఆయన.
0: అలాగే తెలుగు సాహితీ లోకంలో కవిగా, ప్రసిద్ధ సాహితీవేత్తగా, చలనచిత్ర సంభాషణల రచయితగా గుర్తింపు పొందిన నాగభైరవ కోటేశ్వరరావు గారు 1931 ఆగస్టు 15 జన్మించారు. ఆయన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా తన పదునైన కవితలతో, వ్యాసాలతో తెలుగు పద్య మరియు వచన కవితా రంగాన్ని సుసంపన్నం చేశారు. సినిమాలు కూడా అద్భుతమైన మాటలు, పాటలు అందిస్తూ నాటక రంగంలోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేసిన మహోన్నత సాహితీమూర్తి ఆయన.
1: ఇక పాతతరం తెలుగు చలనచిత్ర రంగాన ప్రముఖ నటిగా, అసమాన కూచిపూడి మరియు భరతనాట్య నర్తకిగా ప్రసిద్ది చెందిన రాజసులోచన గారు 1935 ఆగస్టు 15 జన్మించారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అగ్ర కథానాయకుల సరసన వందలాది చిత్రాల్లో నటించి తన అద్భుతమైన అభినయంతో, నాట్యంతో ప్రేక్షకుల్ని అలరించారు. నాట్య కళా సేవా సంఘం అనే నాట్య పాఠశాలను స్థాపించి ఎందరో వర్తమాన కళాకారులను తీర్చిదిద్దిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కళాకారిణి ఆమె.
0: ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో, నాటక రంగంలో తనదైన సహజ సిద్ధమైన హాస్యంతో, విలక్షణమైన మాటకారితనంతో అలరించిన నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు గారు 1945 ఆగస్టు 15 జన్మించారు. ఆయన అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా చిరస్మరణీయమైన పాత్రలు పోషించారు. నాటకాల నుండి వెండితెరకు వచ్చి 5 నంది పురస్కారాలను అందుకుని తెలుగు సినీ హాస్య రంగానికి ప్రత్యేక శోభని తెచ్చిన నటుడు ఆయన.
1: ఇక తెలుగు చలనచిత్ర సాహిత్యంలో ఉత్తమమైన భావాలున్న గేయ రచయితగా పేరుగాంచిన మైలవరపు గోపి గారు 1949 ఆగస్టు 15 జన్మించారు. ఆయన సోగ్గాడు, గుప్పెడ మనసు వంటి చిత్రాల్లో మధురమైన, భావకల్పితమైన పాటలను రచించి తెలుగు శ్రోతల హృదయాల్లో నిలిచిపోయారు. సరళమైన పదబంధాలతో మానవతా సంబంధాలను ఆవిష్కరించే అద్భుతమైన సాహిత్యాన్ని అందించి తెలుగు సినీ గీత రంగానికి మహోన్నతమైన సేవలు అందించిన పాటల రచయిత ఆయన.
0: అలాగే దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో తనదైన సహజ సిద్ధమైన నటనతో అలరిస్తున్న సుప్రసిద్ధ నటిని సుహాసిని గారు 1961 ఆగస్టు 15 జన్మించారు. ఆమె స్వాతి, సిరివెన్నెల, సింధు భైరవి వంటి అనేక మహత్తర చిత్రాలలో నటించి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకున్నారు. నటిగానే కాకుండా దర్శకురాలిగా, రచయిత్రిగా దక్షిణాది వెండితెరపై తనదైన చెరగని ఆత్మవిశ్వాసముద్ర వేసిన విశిష్ట కళాకారిణి ఆవిడ.
1: ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రియల్ స్టార్ గా, విలన్ గా ప్రయాణం ప్రారంభించి కథానాయకుడిగా పదోన్నతి పొంది కోట్లాది మంది అభిమానాన్ని గెలుచుకున్న నటుడు శ్రీహరి గారు 1964 ఆగస్టు 15 జన్మించారు. ఆయన భద్రాచలం, సాంభయ్య, నువ్వొస్తానంటే నేనొత్తంటానా, మగధీర వంటి చిత్రాల్లో పవర్ఫుల్ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. నటుడిగానే కాకుండా నిజ జీవితంలోనూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ఆయన.
0: అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హోమ్లీ కథానాయికగా తనదైన నిరాడంబరమైన అభినయంతో ఆకట్టుకున్న నటి లయగారు 1985 ఆగస్టు 15 జన్మించారు. ఆమె స్వయంవరం చిత్రంతో కథానాయికగా పరిచయమై ప్రేమించే మనసు, మనసున్నోడు, మిస్సమ్మ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తనదైన క్లాసికల్ నటనకు గాను ఉత్తమ నటిగా నంది పురస్కారాలను అందుకుని తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ప్రతిభావంతురాలైన నటి ఆమె. లిజనర్స్, ఆగస్టు 15 తేదీకి సంబంధించిన ఎన్నో విశేషాలు, ఎంతో మంది ప్రముఖుల గురించి మాట్లాడుకున్నాం కదండి. ఈ రోజు మన టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికి తిరిగి స్వాగతం అండి. ఈ రోజు ఆగస్టు 15 అనగానే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది కదమ్మా.
2: అవును కదనయ్యా.
1: మరి మనం స్కూల్కి వెళ్లే రోజుల్లో జెండా వందనం చేయడం, చాక్లెట్లు పంచుకోవడం, దేశభక్తి గేయాలు పాడడం గుర్తుకొస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది కదా.
2: అవును.
1: కానీ ఈ స్వేచ్ఛాయుతమైన గాలిని మనం పీల్చుకోవడానికి వెనుక ఎన్నో వేల మంది త్యాగాలు, ఎంతో మంది రక్తం చెందించిన పోరాట చరిత్ర ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన పవిత్రమైన రోజు ఇది. ఏమంటావు?
2: అవును, ఖచ్చితంగా.
1: అసలు మన స్వాతంత్ర పోరాటం, దాని వెనుకున్న ఆసక్తికరమైన సంఘటనలు, ఎవరికీ తెలియని అనేక విశేషాలు ఈ రోజు మనం ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో మాట్లాడుకుందాం.
2: తప్పకుండా అనయ్యా. మరి మనం ఈనాడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఊరికే లభించింది కాదు. బ్రిటిష్ వారి దాస్యం నుంచి ఈ భారతావనిని విడిపించడానికి దాదాపు 2 శతాబ్దాల పాటు సుదీర్ఘమైన పోరాటం జరిగింది. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి మొదలై 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్య

0: సూర్యుడు ఉదయించే వరకు ప్రతి ఘట్టం ఒక అద్భుతమైన చరిత్ర. బ్రిటిష్ వర్తక సంఘంగా అడుగుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన రాజరిక విభేదాలను ఆసరాగా చేసుకుని దేశాన్ని ఎలా ఆక్రమించింది, దానిని మన వీరులు ఎలా తిప్పికొట్టారో తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది.
1: అవునమ్మా, వర్తకం పేరిట వచ్చి మన దేశాన్ని ఏలిన ఆంగ్లేయులను ఎదిరించిన మొదటి ఘట్టం 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం. మంగళ్ పాండే కార్ట్రిడ్జ్ తిరుగుబాటుతో మొదలైన ఆ జ్వాల ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, బహదూర్ షా జాఫర్ వంటి వీరుల నాయకత్వంలో బ్రిటిష్ పునాదుల్ని కదిలించింది. ఝాన్సీ లక్ష్మీబాయి గారు తన చిన్నారి బిడ్డను వీపును కట్టుకుని గుర్రంపై స్వారీ చేస్తూ ఖడ్గంతో ఆంగ్లేయులపై పోరాటం చేసిన వీర గాథ నేటికి ప్రతి భారతీయుల్లో వీరత్వాన్ని రగిలిస్తూ ఉంటుంది. ఆ పోరాటం విఫలమైనప్పటికీ భారత ప్రజల గుండెల్లో స్వేచ్ఛ అనే విత్తనాన్ని బలంగా నాటింది.
0: ఇక మన తెలుగు నేల వైపు వస్తే స్వాతంత్ర్య ఉద్యమంలో ఆంధ్రుల పాత్ర అత్యంత అద్భుతమైంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారి రంప తిరుగుబాటు గురించి మాట్లాడుకోకపోతే ఈ ప్రోగ్రాం అనేది అసమగ్రమవుతుంది. ఇక విప్లవ వీరుడు అల్లూరి మన్యం ప్రాంతపు గిరిజనులను ఏకం చేసి బ్రిటిష్ వారి పెత్తందారీ వ్యవస్థపై, గిరిజనుల హక్కులను కాలరాచే చట్టాలపై విల్లు, బాణాలు, సాంప్రదాయ ఆయుధాలతో పోరాడారు. బ్రిటిష్ వారి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను ఎత్తుకెళ్లే ముందు తాము ఏ సమయంలో దాడి చేస్తున్నామో ముందే పోలీసులకు జాబు రాసి పంపి సవాల్ విసిరిన ధీరుడు మన అల్లూరి.
1: అవునమ్మా, ఆంగ్లేయుల దళాలని, మేజర్ గుడాల్ వంటి అధికారులను మన్యం అడవుల్లో వణికించిన విప్లవ జ్యోతి అయిన, అలాగే మన తెలుగు నేల ఇచ్చిన మరొక మహోన్నత వ్యక్తి పింగళి వెంకయ్య గారు. ఈనాడు మనం గర్వంగా ఎగురవేస్తున్న మన జాతీయ పతాకానికి రూపకల్పన చేసింది మన ఆంధ్రుడైన పింగళి వెంకయ్య గారే కావడం మనందరికీ ఎంతో గర్వకారణం. కాంగ్రెస్ విజయవాడ సమావేశంలో మహాత్మా గాంధీ గారికి ఆయన సమర్పించిన త్రివర్ణ పతాక రూపకల్పనే కొద్దిపాటి మార్పులతో నేడు మన భారతీయ ఆత్మకి ప్రతీకగా నిలిచింది.
0: అలానే మన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి గురించి చెప్పుకోవాలి. మరి సైమన్ కమిషన్ మద్రాస్ పర్యటన సందర్భంగా బ్రిటిష్ పోలీసులు ఎవరైనా ముందుకు వస్తే కాల్ చేస్తాం అని తుపాకులు గురిపెడితే కాల్చండిరా చూద్దాం అని తన రొమ్మును తుపాకీకి ఎదురుగా చూపించిన ధీరత్వం ఆయింది. అందుకే ఆయనకు ఆంధ్రకేసరి అనే బిరుదొచ్చింది. అలానే కల్లూరి సుబ్బారావు గారు, దుక్కిరాల గోపాలకృష్ణయ్య గారి చీరాల పేరాల ఉద్యమం వంటివి మన తెలుగు నేల బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగించిన అమర పోరాటాలకు నిదర్శనాలు.
1: మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన అత్యంత ఘోరమైన, దారుణమైన సంఘటన 18 ఏప్రిల్ 1919 జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం. అమృత్సర్ లోని జలియన్ వాలాబాగ్ మైదానంలో బైసాఖీ పండుగ సందర్భంగా ప్రశాంతంగా సమావేశమైన నిరాయుధులైన వేలాది మంది ప్రజలపై జనరల్ డయ్యర్ అనే రాక్షస అధికారి కాంపౌండ్ గేట్ మూయించి ఏకదాటిగా 10 నిమిషాల పాటు కాల్పులు జరిపించాడు. వందలాది మంది చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఆ బుల్లెట్ల బారిన పడి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ ఉన్న నూతిలో దూకి ప్రాణాలు వదిలేరు. ఆ పవిత్ర భూమి రక్తసిక్తమైంది.
0: ఆ సంఘటన తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ రక్తాన్ని కళ్లారా చూసిన చిన్ననాటి ఉదమ్ సింగ్ అనే వీరుడు 21 సంవత్సరాల తర్వాత లండన్ వెళ్లి జనరల్ డయ్యర్కు మద్దతుగా నిలిచిన మైఖేల్ ఓ డయ్యర్ను కాల్చి చంపి భరతమాత రుణం తీర్చుకున్నాడు. ఈ జలియన్ వాలాబాగ్ ఘటనతోనే మహాత్మాగాంధీ గారు బ్రిటిష్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఖాదీ ధరించడం, కోర్టులు, పాఠశాలలను త్యాగం చేయడం ద్వారా సత్యాగ్రహ శక్తిని ప్రపంచానికి చూపించారు.
1: గాంధీజీ గారి పోరాట పద్ధతుల్లో మరొక మహోన్నత ఘట్టం 1930 నాటి దండీ సత్యాగ్రహం. బ్రిటిష్ వారి నిత్యావసర వస్తువైన ఉప్పు పైన కూడా విపరీతమైన పన్ను విధించడాన్ని నిరసిస్తూ గాంధీజీ అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి 240 మైళ్లు నడిచి దండీ తీరానికి చేరుకుని సముద్రపు నీటితో ఉప్పు తయారు చేసి బ్రిటిష్ చట్టాల్ని ఉల్లంఘించారు. ఉప్పు లాంటి సామాన్యమైన వస్తువును ఒక విప్లవాత్మక ఆయుధంగా మార్చి దేశవ్యాప్తంగా సత్యాగ్రహ జ్వాలలు రగిలించిన ఘనత గాంధీజీదే అని చెప్పుకోవాలి.
0: అవునన్నయ్య, అయితే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 2 ప్రధానమైన ఆలోచన ధోరణులు నడిచాయి. ఒకవైపు గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి నాయకులు అహింస, సత్యాగ్రహం మార్గంలో నడిస్తే, మరొక వైపు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్

0: వంటి వీరులు సాయుధ విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ రెండు దారులు భారత స్వాతంత్ర్యాన్ని త్వరితగతిన రప్పించడంలో తమ వంతు చారిత్రాత్మక పాత్రను పోషించాయి.
1: అవునమ్మా, భగత్ సింగ్ కేవలం 23 ఏళ్ల చిన్న వయసులోనే ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదిస్తూ ఉరికంబాన్ని ముద్దాడిన ధీరుడు ఆయన. అసెంబ్లీలో బాంబులు విసిరింది ఎవరినీ చంపడానికి కాదు, చెవిటి ఆంగ్లేయ ప్రభుత్వానికి వినపడేలా చేయడానికి అని ధైర్యంగా ప్రకటించారు. ఆయనతో పాటు రాజ్గురు సుఖదేవుల త్యాగం భారత యువతలో స్వదేశీ భావాన్ని రగిలించింది. అలాగే చంద్రశేఖర్ ఆజాద్, నన్ను బ్రిటిష్ పోలీసులు ఎప్పటికీ ప్రాణాలతో పట్టుకోలేరు అని శపథం చేసి చివరి రౌండ్ బుల్లెట్ మిగిలినప్పుడు తనను తానే కాల్చుకుని ఆత్మ బలిదానం చేసుకున్న వీరుడు ఆయన.
0: ఇకలానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని పిలుపునిస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు. విదేశాల్లో భారత సైన్యాన్ని నిర్మించి బ్రిటిష్ సామ్రాజ్యంపై నేరుగా దండయాత్ర చేసిన ఏకైక వీరుడు నేతాజీ. ఐఎన్ఏ ఆర్మీ ఇంఫాల్ కోహిమా వరకు చేరుకుని బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయింది. నేతాజీ సాయుధ పోరాట భయమే బ్రిటిష్ వారిని భారత్ ను విడిచిపెట్టేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషించిందని చరిత్రకారులు సైతం అంగీకరిస్తారు.
1: అసలు మనకు ఆగస్టు 15న అది అర్ధరాత్రి వేళ స్వాతంత్రం ఎందుకిచ్చారో తెలుసా? దీని వెనకాల చాలా ఆసక్తికరమైన చారిత్రక కారణాలున్నాయి. బ్రిటిష్ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ కు 1948 జూన్ లోపు భారత్ ను వదిలి వెళ్లాలని బ్రిటన్ పార్లమెంటు గడువు ఇచ్చింది. కానీ దేశంలో పెరుగుతున్న పరిస్థితులను చూసి తేదీని 1947 ఆగస్టు 15 ముందుకి జరిపాడు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం మౌంట్ బ్యాటన్ ముందే లొంగిపోయిన రోజు ఆగస్టు 15. దాంతో ఆ రోజును తన లక్కీ డేగా భావించి ఆగస్టు 15ని ఖరారు చేశాడు.
0: కానీ ఇక్కడే మరొక ఆసక్తికరమైన విషయం జరిగింది. మన భారతీయ జ్యోతిష్కులు ఆగస్టు 15వ తేదీ శుభముహూర్తం కాదని, అమంగళకరమని చెప్పారు. కానీ మౌంట్ బాటన్ తేదీ మార్చడానికి ఒప్పుకోలేదు. దాంతో మన పండితులు ఒక అద్భుతమైన మార్గాన్ని కనిపెట్టారు. ఆగస్టు 14 అర్ధరాత్రి 12 గంటలు దాటగానే భారతీయ కాలమానం ప్రకారం ముహూర్తం మారిన తరువాత బ్రిటిష్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 15 ప్రారంభంలో స్వాతంత్ర్యం ప్రకటించేలా ఒప్పించారు. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు 14వ తేదీ అర్ధరాత్రి తన ప్రసిద్ధ ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేశారు.
1: అలాగే మన స్వాతంత్ర దినోత్సవం రోజు జరిగిన మరికొన్ని అరుదైన విశేషాలు వింటే నిజంగా ఆశ్చర్యం కలగక మాందు. 1947 ఆగస్టు 15న ఢిల్లీలో వేడుకలు, నెహ్రూ గారి ప్రసంగం జరుగుతుంటే జాతిపిత మహాత్మా గాంధీ గారు మాత్రం అక్కడ లేరు. దేశ విభజన వల్ల బెంగాల్లోని నవాఖలీలో చెలరేగిన మత అల్లర్లను శాంతింపచేయడానికి ఆయన అక్కడ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ అప్పటికి జనగణమన లేదా వందేమాతరం అధికారికంగా జాతీయ గీతంగా ఖరారు కాలేదు. 1950 జనవరి 24న జనగణమన జాతీయ గీతంగా గుర్తించారు. ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరవేసింది ఉదయం మాత్రం కాదు, సాయంత్రం 8:30. ఆగస్టు 16 ఉదయం మాత్రమే నెహ్రూ గారు ఎర్రకోటపై అధికారికంగా జెండా ఎగరేశారు.
0: అలానే మనతో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్యం జరుపుకునే ఇతర దేశాలు కూడా ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, బహ్రెయిన్, కాంగో, లిచెన్స్టైన్, ఈ దేశాలు కూడా ఆగస్టు 15ని తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి.
1: అవునమ్మా, మరో విషయం, స్వాతంత్రం వచ్చినంత మాత్రాన సరిపోదు. బ్రిటిష్ వారు వెళుతూ వెళుతూ భారత్ కి 565 సంస్థానాలుగా విడగొట్టి వెళ్లారు. ప్రతి సంస్థానాధికారికి భారత్ లో కలవాలా, పాకిస్తాన్ లో కలవాలా, లేదా స్వతంత్రంగా ఉండాలా అనే స్వేచ్ఛ ఇచ్చారు. ఇది నిజంగా దేశ సమగ్రతకి సంబంధించిన అతిపెద్ద ప్రమాదం. మరి అస్తవ్యస్తంగా ఉన్న ఆ 565 ముక్కలను ఏకం చేసి నేటి అఖండ భారతదేశాన్ని నిర్మించిన మహానాయకుడు మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.
0: శభాష్ అనిపించేంత గొప్ప పని చేశారు పటేల్. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి జునాగఢ్, కాశ్మీర్ మరియు హైదరాబాద్ సంస్థానాలను భారత్లో విలీనం చేశారు. ముఖ్యంగా మన హైదరాబాద్ నిజాం భారత్లో కలవడానికి నిరాకరిస్తే పటేల్ గారు 1948 సెప్టెంబర్లో ఆపరేషన్ పోలో నిర్వహించి నిజాంను లొంగదీసుకుని హైదరాబాద్ ను భారత్ యూనియన్లో విలీనం చేశారు. పటేల్ ఆ ధైర్యమే లేకపోతే ఈనాడు భారతదేశం మధ్యలో మరొక దేశం ఉండేది.
1: ఆనాడు బ్రిటిష్ వారి దోపిడీ వల్ల పేదరికం, కరువులు, అక్షరాస్యత లేమితో కొట్టుమిట్టాడిన భారతదేశం ఈనాడు స్వాతంత్ర్యం వచ్చిన 79 ఏళ్ల తర్వాత

0: ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంతరిక్ష రంగంలో ఇస్రో సాధించిన విజయాలు, చంద్రయాన్, ఆదిత్య, L1 ప్రయోగాలు, డిజిటల్ విప్లవంలో UPI ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలవడం, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో మన యువత ముందంజలో ఉండడం ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో నింపుతుంది.
1: అయితే ఈ రోజున మనం కేవలం గత వైభవాన్ని స్మరించుకోవడమే కాకుండా ఒక పౌరుడిగా మన బాధ్యత ఏంటి అని ఆలోచించుకోవాలి. లంచగొండితనాన్ని ఎదిరించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సోదరభావాన్ని పెంపొందించుకోవడం, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ కూడా దేశభక్తి కిందకే వస్తాయి. దేశ సరిహద్దుల్లో సైనికుడు రక్షణ ఇస్తే దేశం లోపల పౌరుడిగా మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడే ఆ అమరవీరుల త్యాగాలకు నిజమైన సార్థకత చేకూరుతుంది.
0: సో లిజనర్స్, ఈనాటి మన ఈరోజు ముచ్చట్ల కార్యక్రమంలో ఆగస్టు 15కి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తుంది, విని ఆనందించండి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ మాత్రమే కాదు, ఆ స్వేచ్ఛని సరైన మార్గంలో ఉపయోగించే బాధ్యత కూడా. ఆనాటి త్యాగధనుల ఆశయాల్ని నిలబడదాం, నవ భారతావని నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నాం. పింగళి వెంకయ్య గారి నుంచి అల్లూరి వరకు, భగత్ సింగ్ నుంచి నేతాజీ వరకు వీరుల త్యాగాల్ని స్మరించుకున్నాం. కానీ మన గుండెల మీద చేయేసుకుని ఆలోచించాల్సిన అత్యంత కీలకమైన ప్రశ్న ఏంటంటే, నిజంగా మనం మన స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటున్నామా? వేలాది మంది ప్రాణాలు అర్పించి రక్తం చెందించి తెచ్చిన ఈ భారతదేశాన్ని మనం నిజంగా ఉన్నతంగా నిలబెట్టగలుగుతున్నామా? లంచగొండితనం, కులమతాల జాడ్యం, పర్యావరణ వినాశనం, దేశభక్తిని కేవలం ఏడాదికి 2 రోజులు మాత్రమే జెండా ఎగరేసే వేడుగ్గా మార్చేస్తున్న మన ధోరణి చూస్తుంటే, ఆ అమరవీరుల త్యాగాలకి మనం తగిన న్యాయం చేస్తున్నామా అనే అనుమానం తప్పకుండా కలుగుతుందమ్మా.
5: అవునయ్య, బ్రిటిష్ వారు 1947లో దేశాన్ని విడిచి వెళ్లారు. కానీ మనం వారి మానసిక దాస్యం నుంచి, వారి సంస్కృతి నుంచి పూర్తిగా బయటపడ్డామా అంటే లేదనే చెప్పాలి. పరాయి భాష మాట్లాడితేనే గొప్ప, మన మాతృభాష మాట్లాడితే తక్కువ అనే దృక్పథం మనలో ఇంకా పోలేదు. మన సొంత వస్తువులను, మన దేశీ ఉత్పత్తులను తక్కువ చేసి చూస్తూ విదేశీ బ్రాండ్ల వెనుక పరుగులు తీయడమే ఆధునికత అని భ్రమపడుతున్నాం. మన ఆలోచనల్లో, మన జీవన శైలిలో స్వతంత్రత లేనప్పుడు కేవలం సరిహద్దుల్లో జెండా ఎగిరినంత మాత్రాన పరిపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లా?
4: నిజం చెప్పావమ్మా, రాజకీయ స్వాతంత్రం వచ్చి ఉండొచ్చు, కానీ ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యాలు ఇంకా ప్రతి పౌరుడికి అందుబాటులోకి రాలేదు. ఒకవైపు కోటీశ్వర్లు శతకోటీశ్వర్లు అవుతూ ఉంటే, మరోవైపు ఒక్క పూట కూటికి కూడా అలమటించే నిరుపేదలు ఇంకా మన దేశంలో ఉన్నారు. నేటికీ చదువుకోవడానికి సరైన బడులు లేక, వైద్యం అందక అవస్థలు పడే సామాన్యుడికి ఈ స్వాతంత్ర ఫలాలు నిజంగా అందేయా? భగత్ సింగ్ ఆనాడు కలలు కనింది కేవలం తెల్లవారిని తోసేసి నల్లవారు పాలించడం కోసం కాదు, సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి సమాన హక్కులు, గౌరవం లభించే సమసమాజ స్థాపన కోసం. ఆ లక్ష్యాన్ని సాధించినంతకాలం అమర వీరుల కలలు అసంపూర్ణంగానే ఉండిపోతాయి.
5: అవునన్నయ్య, ఆనాడు బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించడానికి విభజించు పాలించు అనే సూత్రాన్ని వాడారు. మరి ఈనాడు మన రాజకీయ నాయకులు స్వార్థపరులు చేస్తున్నదేంటి? ఓట్ల కోసం, అధికారం

0: కోసం కులాలు మతాలు ప్రాంతాల పేరిట ప్రజల మధ్య విష బీజాలు నాటుతున్నారు. బ్రిటిష్ వారు బాహ్య శత్రువులైతే లంచగొండితనం, అవినీతి, స్వార్థం అనేవి మన దేశాన్ని లోపల నుంచి తొలిచేస్తున్న అంతర్గత శత్రువులు. ప్రతి చిన్న పనికి లంచం అడిగే వ్యవస్థ ఉన్నంతకాలం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే నేరస్తులు ఉన్నంతకాలం మనం నిజమైన స్వచ్ఛమైన భారతాన్ని నిర్మించలేం.
1: అలాగే మన పర్యావరణాన్ని చూడు. మన నదులు మురికి కూపాలుగా మారిపోతున్నాయి. గాలి కాలుష్యంతో ఊపిరి సల్పడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలతో మన భూమి విషతుల్యం అవుతోంది. బ్రిటిష్ వాళ్లు మన ధనాన్ని దోచుకుంటే ఈనాడు మనం మన స్వార్థం కోసం భావి తరాలకు దక్కాల్సిన సహజ వనరుల్ని దోచేస్తూ ఉన్నాం. రోడ్డు మీద చెత్త వేయకుండా ఉండడం, చట్టాన్ని గౌరవించడం, తోటి మనిషిని ప్రేమించడం, ఇవి ఏవీ పాటించకుండా 15 వాట్సాప్ లో దేశభక్తి స్టేటస్లు పెడితే దేశం ఉన్నతంగా ఎలా నిలబడుతుంది చెప్పు.
0: స్వాతంత్ర్యం అంటే నాకు నచ్చినట్లు నేనుంటాను అనే స్వేచ్ఛ మాత్రమే కాదు, నా దేశ శ్రేయస్సు కోసం నేను బాధ్యతగా ఉంటాను అనే క్రమశిక్షణ. ఒక దేశం ఉన్నతంగా నిలబడాలంటే కేవలం ప్రభుత్వం వల్ల, సైనికుల వల్ల మాత్రమే కాదు, ప్రతి పౌరుడి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులకు ప్రాంతానికి లొంగకుండా సరైన నాయకుణ్ణి ఎన్నుకోవడం, దేశ పురోగతికి మనవంతు భాగస్వామ్యం అందించడం, సోషల్ మీడియా మోజులో సమయం వృధా చేయకుండా నైపుణ్యాలను పెంచుకుని దేశాభివృద్ధికి ఉపయోగపడటం మన వీరులు రక్తం చిందించి స్వాతంత్ర్యాన్ని తెచ్చిచ్చారు. దానిని మనం చెమట చిందించి ఉన్నతంగా కాపాడుకోవలసిన బాధ్యత నేటితరం భుజస్కంధాలపైనే ఉంది.
1: అవునమ్మా, మార్పు అనేది ఏదో ఒక్క రోజులో లేదంటే ఒక్క ప్రసంగంతో రాదు. ఈ దేశభక్తి, సామాజిక బాధ్యత అనే విత్తనాలు పిల్లల లేత మనసుల్లో చిన్నప్పటి నుంచే నేర్పాలి. బడుల్లో, కళాశాలల్లో, అలాగే ప్రతి ఇంటా తల్లిదండ్రులు పిల్లలకి దేశ చరిత్రని, సంస్కృతిని, బాధ్యతలను నూరుపోస్తూ ఉండాలి. పిల్లల్లో చిన్నప్పటి నుంచే నిజమైన దేశభక్తిని పెంపొందించడానికి పాఠశాలల్లో, ఇళ్లల్లో ఎలాంటి వాతావరణం ఉండాలి అనేది మనం నిజంగా చర్చించుకోవాల్సిన అవసరమైన విషయం కూడా.
0: అవునన్నయ్య, మరి పిల్లలకు ఇల్లే మొదటి పాఠశాల, తల్లిదండ్రులే తొలి గురువులు. కానీ ఈనాడు చాలా ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలకు రాత్రిపూట నిద్రపుచ్చేటప్పుడు లేదా ఖాళీ సమయంలో సెల్ ఫోన్లు, రీల్స్ అలవాటు చేస్తున్నారు తప్ప మన దేశ అమరవీరుల కథలు చెప్పడం మానేశారు. పిల్లలకి చందమామ కథలతో పాటు భగత్ సింగ్ ధైర్యం, అల్లూరి సీతారామరాజు వీరత్వం, ఝాన్సీ లక్ష్మీబాయి ధీరత్వం, ఛత్రపతి శివాజీ దేశభక్తి గురించి చిన్నతనం నుంచే కథలు కథలుగా చెప్పాలి. అవి పిల్లల మనస్సుల్లో పదునైన దేశభక్తి భావాలని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.
1: కేవలం కథలు చెప్పడమే కాదమ్మా, తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఇంట్లో తండ్రి లేదంటే తల్లి రోడ్డు మీద చెత్త వేయకుండా ఉంటే, నీటిని పొదుపుగా వాడుతూ ఉంటే, విద్యుత్ను ఆదా చేస్తూ ఉంటే, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఉంటే ఆ పిల్లలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటారు. దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరేయడం కాదు, సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవడం అని ఇంట్లోనే పిల్లలు గమనించేలా వాతావరణాన్ని కల్పించాలి. స్వదేశీ ఉత్పత్తుల్ని గౌరవించడం, మన మాతృభాష ప్రాముఖ్యతని నేర్పడం ఇంటి నుంచే మొదలవ్వాలి.
0: ఇక అలానే మన పాఠశాలలు మరియు కళాశాలల విషయానికొస్తే, నేటి విద్యా వ్యవస్థ కేవలం మార్కులు, ర్యాంకులు, కార్పొరేట్ ఉద్యోగాల చుట్టూనే తిరుగుతోంది. పుస్తకాల్లో ఉన్న హిస్టరీ పాఠాలు కేవలం పరీక్షల్లో పాస్ అవ్వడానికి చదివేలా మారిపోయాయి తప్ప దేశ చరిత్ర పట్ల అనురాగం కలగడం లేదు. బడుల్లో ప్రతిరోజు అసెంబ్లీలో జాతీయ గీతం ప్రతిజ్ఞతో పాటు ప్రతి వారం ఒక అమరవీరుడి జీవిత గాథను పిల్లలతోనే నాటకంలా వేయించాలి లేదా మాట్లాడించాలి. దానివల్ల పిల్లల ఊహాశక్తితో పాటు దేశభక్తి కూడా రగులుతుంది.
1: అలాగే బడుల్లో ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా హిస్టరీని ప్రత్యక్షంగా చూపించాలి. మన పాఠశాలలు పిల్లల్ని కేవలం వాటర్ పార్కులు, మాల్స్కి కాకుండా మన సమీపంలోని చారిత్రాత్మక ప్రదేశాలకి, స్వాతంత్ర సమరయోధుల స్మారక చిహ్నాలు, అమరవీరుల స్థలాలు, అదేవిధంగా ఆర్మీ క్యాంపులకి తీసుకెళ్లాలి. అక్కడ మన సైనికులు పడే కష్టాన్ని, మన పూర్వీకుల త్యాగాల్ని కళ్లారా చూసినప్పుడు పిల్లల గుండెల్లో దేశం పట్ల ఒక అపరిమితమైన గౌరవం ఏర్పడుతుంది.
0: అలానే హైస్కూల్ మరియు కాలేజ్ స్థాయికి వచ్చేసరికి విద్యార్థులకు ఎన్సీసీ అంటే నేషనల్ క్రెడిట్ కార్డ్స్, అలాగే ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరడం విధిగా ప్రోత్సహించాలి. సమాజంలో ఎలా నడుచుకోవాలో ప్రాక్టికల్ గా తెలుస్తుంది. వరదలు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సహాయం చేసే గుణం వస్తుంది. కులమతాలకు అతీతంగా అందరూ భారతీయులమని ఐక్యత పెరుగుతుంది. పాఠశాలల స్థాయిలో శ్రమదానం, మొక్కలు నాటడం, వీధుల్లో పరిశుభ్రత, డ్రైవ్లలో పిల్లలను భాగస్వాములు చేసినప్పుడే వారికి మన దేశం మన ఆస్తి అనే భావన కలుగుతుంది.

0: చేస్తుంది.
1: అలాగే నేటి డిజిటల్ యుగంలో పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. సైబర్ క్రైమ్స్, నెగటివిటీ వైపు వెళ్లకుండా దేశ అభివృద్ధికి తోడ్పడే సైన్స్ అండ్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో మన భారతదేశం సాధిస్తున్న విజయాల గురించి ఉపాధ్యాయులు వివరించాలి. నేను పెద్దయ్యాక దేశాన్ని విడిపోవడం కాదు, మన దేశంలోనే ఉండి వినూత్నమైన ఆవిష్కరణలు చేసి భారత ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలబెడతాను అనే ఆశయం పిల్లల్లో కలగాలి.
0: పిల్లల మనసు ఒక మైనం లాంటిది, దాన్ని ఎలా మలిస్తే అలా మారుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసికట్టుగా పిల్లల్లో సన్మార్గం, దేశభక్తి, మానవత్వం అనే విత్తనాలు నాటితే రేపటి భారతదేశం ఖచ్చితంగా ప్రపంచానికి దిశా నిర్దేశం చేసే జగద్గురువుగా నిలుస్తుంది. నేటి బాలలే రేపటి మన అఖండ భారత భవిష్యత్ నిర్మాతలు.
1: అక్షరాల గుండెల్లో నిలిచిపోయే నిజం చెప్పవమ్మా, మన స్వాతంత్రం అనేది కేవలం ఒక చరిత్ర పుస్తకంలోని పాఠం, లేదంటే ఆగస్టు 15 మాత్రమే జరుపుకునే ఒక రోజు పండుగ కానే కాదు. అది వేలాది మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద నిర్మించబడిన మన ఉనికి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై అన్న గురజాడ మాటల్ని గుండెల్లో పదిలిపరుచుకుని తోటి మనిషిని గౌరవిస్తూ, అవినీతిని అడ్డుకుంటూ, పర్యావరణాన్ని కాపాడుకుంటూ జీవించడమే మనం ఆ అమరవీరులకిచ్చే నిజమైన నివాళి.
0: ఒక సైనికుడు బోర్డర్లో నిలబడి తుపాకీ పట్టుకుని దేశాన్ని కాపాడితే ఎంత దేశభక్తు. సమాజంలో ఒక సామాన్య పౌరుడిగా మనం లంచం ఇవ్వకుండా, రోడ్డుపై చెత్త వేయకుండా, నిరుపేదలకు సాయం చేస్తూ, నీటిని పొదుపు చేస్తూ, మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం కూడా అంతే గొప్ప దేశభక్తి. ఈ మార్పు ఎక్కడో ఎవరూ తేవాల్సింది కాదు, ఈ రోజే మన ఇంట్లోనే, మన మనసుల్లోనే మొదలవ్వాలి. లిజనర్స్, మరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఆగస్టు 15 మరి స్వాతంత్ర దినోత్సవం కు సంబంధించి చక్కటి విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, ఈ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం.

0: పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

జాతిని దుర లేచిన సమయం, జనానికి పండుగ ఉదయం, అదిగో మన తపస్సు ఫలితం, అదే అదే మన స్వాతంత్ర్యం. తరతరాల చీకటి ఇల్లై, కటకటాల కౌగిట గుళ్ళే, బానిసలకు బాలసమం,

అదిగో నా దేశంలో వెలిగిన శతకోటి ఉషస్సులు, అవిగవిగో ఆకాశంలో మూవన్నెల ఇంద్రధనుస్సులు. జైలంగది భూత

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు

0: డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: Chicka-dum.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173

0: బిహెచ్కే లగ్జరీ లివింగ్ హోమ్స్ రెండు టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీ ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: వినండి, మీరు PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
4: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. PM సూర్య ఘర్ .gov.in.

0: మా ప్రీమియం ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేణు న్యూ టెక్స్టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
1: మా వద్ద అంజనీ టెక్స్టైల్స్, ఫాబిక్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగ స్టోన్స్,
0: కెరవిక్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
2: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
0: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
2: మరెండో బ్రాంచ్ విశాఖోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ ఎఫ్సీఐ గోడౌన్స్, భీమవరం.
0: సెల్ 9000944445.
3: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
3: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
3: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
3: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: మా ప్రీమియర్ ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేరే యూబిస్ టైల్స్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
1: మా వద్ద అంజనీ టెక్ టైల్స్, ఫవిక్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగ స్టోన్స్,
2: కెరవిట్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
1: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
2: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
1: మా రెండో బ్రాంచ్ విసాకోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ FCI గోడౌన్స్, భీమవరం.
2: సెల్ 9000994445.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పార్కరు పెన్ను కథ వింటారు. సుమారు 50 ఏళ్ల క్రితం నాటి మాట. అప్పుడు నేను మా ఊరి బోర్డు స్కూల్లో 6 క్లాసో 7 క్లాసో చదువుతున్నాను. అప్పట్లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మాది ఉమ్మడి కుటుంబం. మా తాతగారు, నాన్నగారు కూడా డాక్టర్లే. ఇద్దరూ కలిసి ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తుండేవారు. రోగులకు తాతగారు పరీక్షలు చేసి, నాన్నగారు ఆయన సూచనల మేరకు వైద్యం చేసేవారు. నేను మా తాతగారికి పెద్ద మనవండి కావటం చేత వీధిలోకి వెళ్ళి చేసుకురావాల్సిన చిన్న చిన్న పనులన్నీ ఆయన నాకే చెప్తుండేవారు. ఆయనకి ఓ కన్ను సరిగా కనిపించేది కాదు. కంటి చూపు సరిగా లేని కారణంగా ప్రతిరోజు ప్రొద్దున్నే న్యూస్ పేపర్ నాతో చదివించుకునేవారు. ఉత్తరాలు కూడా నాతోనే రాయించుకునేవారు. ఆయన చెప్పిందంతా నేను రాశాక చివర్లో సంతకం మాత్రం పెట్టేవారు. ఇలా ఆయన ఉత్తరాలన్నీ నేను రాస్తుండటం వలనో, చెప్పిన పనులన్నీ చేస్తుండటం వలనో కానీ ఓసారి నా పుట్టినరోజునాడు బజారుకు తీసుకెళ్ళి నాకు పార్కర్ పెన్ కొని బహుమతిగా ఇచ్చారు. దీన్ని నువ్వు నీ 10వ క్లాస్ వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్నారు. కిందంతా ముదురునీలం, పైన క్యాప్ మాత్రం ఎరుపు రంగు. ఎంతో అందంగా ఉండేది పెన్ను. దాన్ని మా అమ్మకు చూపిస్తే, అది చాలా ఖరీదైన పెన్ను, జాగ్రత్తగా దాచుకో, పోగొట్టుకున్నావంటే తాతగారికి కోపం వస్తుంది అంటూ హెచ్చరించింది. ఓ రోజు ప్రొద్దుట నేను స్కూలుకు వెళ్లేందుకు తయారవుతుంటే తాతగారు నన్ను పిలిచారు. మా ఇంటి అరుగు మీద వాళ్ళు కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన దగ్గరకు వెళ్ళాను. ఓ పోస్ట్ కార్డ్ నా చేతికిచ్చి, ఏలూరులో ప్లేడర్ గారికి అర్జెంటుగా ఉత్తరం రాయాలి, చెప్తాను రాయ్ అన్నారు. నేను మా గదిలోకి వెళ్ళి పుస్తకాల సంచిలో ఉన్న పెన్ను తెచ్చి, త్వరగా చెప్పు, స్కూల్కి టైం అయిపోతుంది అన్నాను. 10 నిమిషాల్లో ఆయన చెప్పటం, నేను రాయటం పూర్తయింది. నా స్కూల్కి ఇంకా 10 నిమిషాల టైం ఉంది, త్వరగా సంతకం పెట్టు తాతయ్య, వెళ్ళాలి అన్నాను. ఆయన సంతకం చేసి, దీన్ని అర్జెంటుగా పోస్ట్ చేయాల్సుమా అన్నారు. తిరిగి నా చేతికిస్తూ, అలాగే అన్నాను. పెన్ను ఉత్తరం జేబులో పెట్టుకుని

ఆ స్కూలుకి వెళ్లే దారిలో మూడు రోడ్ల కూడలి దగ్గర అప్పట్లో ఒక పోస్ట్ డబ్బా ఉండేది. అందులో వేసిన ఉత్తరాల్ని రోజుకి ఒక్కసారి సాయంత్రం 3:30కి తీసేవారు. చూడు అలాగే అంటూ అశ్రద్ధ చేశావంటే కొంప మునుగుతుంది. వచ్చేటప్పుడు వెయ్యొచ్చులే అని బ్యాగులు పెట్టుకుంటే తమరు మరచిపోగలరు. అది ఎల్లుండి ఉదయానికల్లా ప్లీడర్ గారికి అందితీరాలి. అందుకే తమరికి ఎంతగా చెప్తున్నాను అన్నారు. మా తాతగారికి నేనంటే చాలా గారం. ఆ గారంతోనే నన్ను అప్పుడప్పుడు అలా తమరు మీరు అంటూ ఆట పట్టించేవారు. అన్నట్టు ప్రతీ నెల నాకు 1 రూపాయి పాకెట్ మనీ కూడా ఇచ్చేవారు. నేను పుస్తకాల సంచి కోసం మా గదిలోకి వెళుతుంటే, ఒరే ఎందుకైనా మంచిది, ఆ ఉత్తరాన్ని చొక్కా జేబులో పెట్టుకో, కనిపిస్తూ గుర్తుగా ఉంటుంది అన్నారు. మళ్ళీ నాకు కొంచెం చిరాకొచ్చింది. ముసలితనం వల్ల ఆయనకు చాదస్తం బాగా ఎక్కువైందని అప్పుడప్పుడు మా నాన్న ఆయన పరోక్షంలో విసుక్కోవడం గుర్తుకొచ్చింది. చొక్కా జేబులోనే పెట్టుకున్నాను తాతయ్య, 10 సార్లు చెప్పక్కర్లేదు, నా చిరాకును పైకి కనిపించనీయకుండా అన్నాను. అయినా నా మాటల్లో ఎక్కడో రవ్వంత చిరాకు ధ్వనించడం ఆయన గ్రహించేశారు. అది కాదురా, ఆ ఉత్తరం ఎల్లుండికల్లా ఏలూరు చేరిపోవాలి. అది మన స్థలం తాలూకు కేసుకు సంబంధించింది. ఎల్లుండి వాయిదాలు, లీడర్ గారికి కావలసిన కొన్ని వివరాలు అందులో ఉన్నాయి. అందుకే ఇన్నిసార్లు చెబుతున్నాను అన్నారు. అప్పటికి నేను మా ఇంటి గేటు దాటి రోడ్డు మీదకు చేరుకున్నాను. స్కూల్కి సమయం మించిపోతుందన్న తొందరలో వడివడిగా నడుస్తూ 3 రోడ్ల కూడలి దగ్గర క్షణం ఆగి జేబులోంచి ఉత్తరాన్ని తీసి పోస్ట్ డబ్బాలో వేసేసి స్కూల్కి పరిగెత్తాను. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి తాతగారు బయట అరుగు మీద కుర్చీలోనే కూర్చునున్నారు. ఆయన అడగకుండానే ఉత్తరం పోస్ట్ చేసేసాను తాతయ్య అని చెప్పాను. థ్యాంక్స్ అండి మనవడు గారు అన్నారు తాతయ్య. ఇంట్లోకి వెళ్లేసరికి అమ్మ పూరీలు చేస్తోంది. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని రారా, నీకోసం వేడివేడిగా పూరీలు చేస్తున్నా అంది. నన్ను చూసి పుస్తకాల సంచి బల్లం మీద పెట్టి నూతి దగ్గరకు వెళ్ళాను. కాళ్ళు కడుక్కునేందుకు గోళంలో ఉన్న నీళ్లను కొంచెం ముందుకు వంకి తీసుకుంటుంటే జేబులో ఉత్తరం కనిపించింది. ఉలిక్కిపడ్డాను. అది పొద్దున్న తాతగారు నా చేత రాయించిన ఉత్తరమే. స్కూల్కి వెడుతూ దాన్ని నా చేత్తో నేనే స్వయంగా డబ్బాలో వేశాను. మరి మళ్ళీ జేబులోకి ఎలా వచ్చింది? అంటే పొరపాటున డబ్బాలో ఉత్తరం వేయడానికి బదులు వేరే ఏదైనా కాగితాన్ని చూసుకోకుండా హడావిడిలో వేసేసానా? బహుశా అలాగే జరుగుంటాలి. ఆ ఆలోచన వచ్చేసరికి ఒళ్ళంతా చెమట పట్టేసింది. ఏం చెయ్యాలో తోచలేదు. తాతగారి హెచ్చరికలన్నీ పదే పదే చెవుల్లో మార్మోగాయి. నా అజాగ్రత్త కొంపముంచింది. పోనీ మళ్ళీ వెంటనే వెళ్ళి దాన్ని డబ్బాలో వేసినా ఇక ఆ రోజుకి క్లియరెన్స్ లేదాయే, ఇప్పుడెలా అనుకున్నాను. మరుక్షణంలో నాకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. మా ఊరి రైల్వే స్టేషన్లో ఆర్ఎంఎస్ ఆఫీస్ ఉంది. అందులో ఉత్తరాల్ని స్వయంగా ఇస్తే వాటిని వెంటనే బట్వాడ సంచుల్లో వేసేస్తారు. ఓసారిప్పుడు మా నాన్నగారు ఈ విషయం చెప్పి నా చేత ఓ ఉత్తరాన్ని అలా పోస్ట్ చేయించారు. అమ్మ పెట్టే పూరీల సంగతి దేవుడెరుగు అనుకుని గబగబా వీధిలోకెళ్ళి దగ్గరలో ఉన్న అద్దె సైకిల్ షాప్లో సైకిల్ తీసుకుని రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. అక్కడ ఆర్ఎంఎస్ ఆఫీసులో బట్వాడా సంచులు కడుతున్న పోస్ట్ మ్యాన్ని కలుసుకుని ఈ ఉత్తరం అర్జెంటుగా ఇవాళ మెయిల్లో వెళ్లాలని డాక్టర్ గారు చెప్పమన్నారు అంటూ దాన్ని అతనికిచ్చాను. ఆ ఉత్తరాన్ని అతను సంచిలో వేసుకునేదాకా అక్కడే ఉండి తర్వాత ఊపిరి పీల్చుకుని ఇంటికొచ్చాను. అప్పుడు అమ్మ పెట్టిన పూరీలు చాలా రుచిగా అనిపించాయి. ఆ రాత్రి హోంవర్క్ చేసుకునేందుకు పుస్తకాల సంచిలో పెన్ను కోసం చూస్తే కనిపించలేదు. మొత్తం అంతా వెతికాను, ప్రయోజనం లేకపోయింది. ఏమై ఉంటుంది అనుకుంటూ ఆనాటి దినచర్యను రివైండ్ చేసుకున్నాను. ప్రొద్దున్న పెన్నుతో ఉత్తరం రాశాక స్కూలుకి వెళ్లే తొందరలో ఉత్తరంతో పాటు పెన్ను కూడా జేబులో పెట్టుకున్న సంగతి గుర్తుకొచ్చింది. తర్వాత స్కూల్లో అసలు పెన్నుతో పనిపడలేదు. అంటే పోస్ట్ డబ్బాలు ఉత్తరం వేయపోయి పరాకు చూసుకోకుండా పెన్ను వేసి ఉండాలి. ఆ ఆలోచన రాగానే గుండె గుబేలమంది. ఏం చెయ్యాలో తోచలేదు. మాన్నాడు ప్రొద్దున్నే పోస్టాఫీస్కి వెళ్ళి పోస్ట్ డబ్బాలోని ఉత్తరాలు క్లియర్ చేసిన పోస్ట్ మ్యాన్ని అడగాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు పోస్టాఫీస్కి వెడతానా, అక్కడ పోస్ట్మ్యాన్ కనిపిస్తాడా లేదా, కనిపించినా పెన్ను తీశాడా లేదా,
తీసినా తిరిగి ఇస్తాడా ఇవ్వడా? ఇటువంటి ప్రశ్నలు వేధిస్తుంటే

రాత్రంతా కూడా నిద్ర లేకుండా గడిపేశాను. మర్నాడు ప్రొద్దున్న స్కూల్కి వెళ్లే ముందు పోస్టాఫీస్కి వెళ్ళి అక్కడున్న పోస్ట్ మాస్టర్ని కలుసుకున్నాను. నన్ను పరిచయం చేసుకుని జరిగిన ప్రహసనమంతా ఆయనకు వివరించాను. ఆయన నవ్వేశాడు. భలేవాడివయ్యా పంతులు, అంత అజాగ్రత్త ఆదమరుపు ఉంటే ఎలా? రేపు చదువుకున్నాక నువ్వు కూడా మీ తాతగారిలాగా నాన్నగారిలాగా డాక్టర్ అయితే పేషెంట్లకు ఆపరేషన్ చేశాక కత్తుల్ని కత్తిరల్ని వాళ్ళ బాడీలోనే ఉంచేసి కుట్టేస్తావేమో కొంపదీసి అన్నాడు. తను వేసిన జోక్కి తనే నవ్వుకుంటూ. ఆ సందర్భంలో నాకు చిరాకనిపించిన మొహమాటానికి నేను నవ్వాను. తర్వాత అంతకు ముందు రోజు 3 రోడ్ల కూడలి పోస్ట్ డబ్బాలు ఉత్తరాలు క్లియర్ చేసిన పోస్ట్మ్యాన్ని పిలిపించి అడిగారు. అతను ఆ డబ్బాలు తనకు పెన్ను దొరికిందని చెప్పాడు. నేను హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇంతలో అతను మళ్ళీ చెప్పాడు, ఆ పెన్ను నిన్న రాత్రి నా జేబులోంచి మబ్బాయి తీసుకున్నాడు బాబు. వాణ్ణి అడిగి రేపు మీ వీధిలో బట్వడానికి వచ్చినప్పుడు నేనే మీ ఇంటికి తెచ్చిస్తాను. మా ఇల్లు తెలుసుగా. పిచ్చి ప్రశ్న అయినా ఆ అతృత కొద్దీ అడిగాను, ఈ ఊళ్ళో మీ ఇల్లు తెలవనేది ఎవరికయ్యా? పైగా మా ఇంట్లో అందరికీ మీ తాతగారే కదా వైద్యం చేసేది అన్నాడు. మొత్తానికి పెన్ను అయితే దొరికిందన్న ధీమాతో స్కూల్కి వెళ్ళిపోయాను. అయితే 2 రోజులు గడిచినా ఆ పోస్ట్మ్యాన్ పెన్ను తెచ్చివ్వలేదు. ఈలోగా తాతగారు ఉత్తరం రాయటానికి పెన్ను తీసుకురమ్మంటారేమోనని తెగ భయపడిపోయాను. 3 రోజున నేను మళ్ళీ పోస్టాఫీస్కి వెళ్ళి అతన్ని కలుసుకున్నాను. నిన్న మొన్న మా అబ్బాయి దొరకలేదయ్యా, ఈవేళ ప్రొద్దున్నే వాడి దగ్గర తీసుకుని జేబులో పెట్టుకున్నా. నేనే వచ్చి ఇద్దామనుకుంటుంటే నువ్వే వచ్చావు అంటూ తన కాకి కొట్టులోంచి నా పెన్ను తీసి చేతిలో పెట్టాడు. దాన్ని చూసి తుళ్ళిపడ్డాను. రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలైన పేషెంటులా కనిపించింది పెన్ను. దాని క్యాప్ మొత్తం సొట్టలు పడిపోయి ఉంది. ఆ క్యాప్కున్న క్లిప్పు పోలియో వచ్చిన వ్యక్తికి కాలు వంకర పోయినట్లుగా వెనక్కి వంగిపోయింది. ఇదేమిటి, ఇలా అయిపోయింది ఏంటి అన్నాను బిక్కుముఖం వేసుకుని. ఓ అదా, చెప్పలేదు కదూ, మా దరిద్రుడికి ఓ దిక్కుమల్ని అలవాటుంది నాయనా. ఎంత మంచి పెన్ను కొనిచ్చినా సరే దాని క్యాప్పుల్ని క్లిప్పుల్ని క్లాసులో పాఠం వింటూ వింటూ పళ్ళ మధ్య పెట్టుకుని కొరికేస్తుంటాడు. పెన్ను క్యాప్ కనుక అలా ఆకారమైనా కనిపిస్తోంది. అదే కనుక పెన్సిల్ అయితే దాని చివరి భాగం నమిలేసిన పందుపుల్లలా మారిపోతుంది అన్నాడు నవ్వుతూ. ఇంకేం మాట్లాడలేక అతన్ని చూసి పళ్ళు కొరుక్కుని పెన్నును చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ నా పరాకుతనానికి నన్ను నేనే తిట్టుకుంటూ ఇంటికి చేరుకున్నాను. 1 వారం రోజులు గడిచిపోయాయి. ఈ 1 వారం రోజుల్లోనూ 2 సార్లు మా బంధువులెవరికో తాతగారు ఉత్తరాలు రాయించారు. ఆ సమయంలో పెన్ను క్యాప్ ఆయనకు కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. ఆ తర్వాత సాయంత్రం ఎప్పటిలా స్కూల్ నుంచి ఇంటికొచ్చి అమ్మ పెట్టిన ఆలు బజ్జీలు తింటుంటే ఆయన పిలిచారు. మళ్ళీ ఏదైనా ఉత్తరం రాయాలేమో అనుకుంటూ పెన్ను జోబులో వేసుకుని నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళాను. నీకో శుభవార్త చెప్పాలరా అన్నారు నేను కూర్చున్నాక. అదేమిటో అడిగేలోగానే ఆయన చెప్పారు, మళ్ళీ మనం కోర్టులో కేసు గెలిచాంరా. నాకు అర్థం కాలేదు. ఏలూరులో మా నాన్న నాకెప్పుడు 100 గజాల స్థలం ఇచ్చాడు. దాన్ని పక్కవాడెవడో ఆక్రమించుకుని అందులో కట్టెలడితీ పెట్టాడు. వాడి మీద మనం కేసు పెట్టాం. 2 ఏళ్ళది కోర్టులో నడిచాక ఇప్పుడు మన పక్షాన తీర్పు చెప్పారు. ఆ స్థలం వెంటనే ఖాళీ చేసి మనకు అప్పగించడంతో పాటు ఖర్చుల కింద ఇంకో 5,000 కూడా మనకివ్వాలని చెప్పారట. కేసు గెలవడానికి కారణం 1 వారం రోజుల క్రితం మనం రాసిన ఉత్తరంలోని వివరాలేనట. ఆ విషయమే తెలియజేస్తూ ప్లీడర్ గారు ఉత్తరం రాశారు. సంతోషంగా చూశారు తాతయ్య. ఒకవేళ ఆ ఉత్తరాన్ని ఆ రోజు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆర్ఎంఎస్లో ఇవ్వకుండా మర్నాడు డబ్బాలో వేసుంటే అది ప్లీడర్ గారికి అందేది కాదేమో. అప్పుడు కోర్టులో కేసు ఓడిపోయేవాళ్ళమేమో. ఆ ఆలోచన రావడంతో క్షణంపాటు గుండె ఆగినంత పనైంది. ఇప్పుడు ప్లీడర్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ఉత్తరం రాయాలి అంటూ ఓ పోస్ట్ కార్డ్ నా చేతికిచ్చారు తాతయ్య. నేను పెన్ను తీసి ఆయన చూడకుండా దాని క్యాప్ను జోబులో వేసుకుని చెప్పు రాస్తా అన్నాను. దాంతో కాదు, ఈ పెన్నుతో రాయి అంటూ బనీన్ జేబులోంచి ఇంకో పెన్ను తీసిచ్చారు. అది నీలం రంగు పార్కర్ పెన్. దాని క్యాప్ మాత్రం పసుపు రంగులో ఉంది. కొత్తది కావటం వల్ల కాబోలు మెరిసిపోతుంది. అరే, పార్కర్ పెన్ను నాకు ఇచ్చిన పెన్ను లాంటిది.

ఆశ్చర్యంగా చూస్తూ అన్నాను, అవును పార్కర్ పెన్ని, నువ్వు స్కూల్ నుంచి వచ్చే ముందే షాప్కి వెళ్ళి కొని తెచ్చాను. క్యాప్ ఎరుపు రంగులో ఉన్నది దొరుకుతుందేమోనని చూశాను, లేదన్నారు. దీన్నైనా జాగ్రత్తగా దాచుకో, మళ్ళీ ఏ పోస్ట్ డబ్బాలోనూ పారేయకుండా. నా పెన్ను ఆ రోజున అలా డబ్బాలో వేసిన సంగతి ఆయనకు ఎలా తెలిసిందో అర్థం కాక నోట మాట పడిపోయింది.

0: రావని భయం వేసింది అన్నాను. తిట్టడం కాదు, ఇలా కొట్టేవాణ్ణి అంటూ ఆప్యాయంగా నా తల వెనకాల ఓ దెబ్బ వేశారు. అయినా తాతయ్యలు తమ కొడుకుల్ని తిడతారేమో గాని మనవల్ని తిట్టర్రా. తిట్టలేరు, వాళ్ళని భుజాల మీద పెట్టుకు మోస్తారు, గుండెల్లో దాచుకుంటారు అన్నారు. ఆ మాటలతో ఇక నా కళ్ళల్లో నీళ్లు ఆగలేకపోయాయి. ఈ సంఘటన జరిగి 50 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ ఆల్బంలో ఎప్పుడైనా తాతయ్య ఫోటో చూస్తే అంతా గుర్తుకొచ్చి కళ్ళు చెమరుస్తూనే ఉంటాయి. మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పార్కర్ పెన్ను కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: మా ప్రియమైన ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేణు న్యూ

0: టెక్స్టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
1: మా వద్ద అంజని టెక్స్టైల్స్, ఫవిట్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగ స్టోన్స్,
0: కెరవిట్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
1: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
0: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
1: మరెండో బ్రాంచ్ విశాకొండే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ FCI గోడౌన్స్, భీమవరం.
0: సెల్ 9000994445.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: Do you hear me?
3: Yeah!
2: Ladies and gentlemen,

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మధురమైన పాటలు ఎప్పుడు వినాలని ఉన్నా మనసు ఉవ్విళ్ళూరుతూనే ఉంటుంది. ఆ పాటలు వింటే కూడా మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. అటువంటి పాటలు మా శ్రోతలకి వినిపించడానికి ప్రతిరోజు ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం రేడియో విష్ణు శ్రోతల కోసం. మీరు మెచ్చే ఈ కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారం అవుతూ ఉంది. మరి శ్రోతలు విని ఆనందించండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా వి మధుసూదనరావు దర్శకత్వంలో 1971లో విడుదలైన చిత్రం అమాయకురాలు. అక్కినేని నాగేశ్వరరావు, శారద, కాంచన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి సన్నజాజి పువ్వులు పాట వింటారు. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట సాహిత్యం ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు. మరి పాట వినండి.

అమాయకురాలు చిత్రం నుంచి సన్నజాజి పువ్వుల పాట విన్నారు కదా. ఇప్పుడు కాంతారావు కృష్ణకుమారి కథానాయకులుగా 1971లో బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం ఆనంద నిలయం. బిఎస్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన 10 మందిలో పాట పాడిన పాట వింటారు. గీత రచన ఆరుద్ర, సంగీత రచన పెండియాల నాగేశ్వరరావు.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: పెండియాల నాగేశ్వరరావు స్వరాలు సమకూర్చిన 10 మందిలో పాట పాడిన పాట మీరింతవరకు విన్నారు కదా. ఇప్పుడు కథానాయకురాలు చిత్రం నుంచి తనువ ఉహు హరిచందనమే పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట సాహిత్యం జి విజయరత్నం, స్వరపరిచిన వారు ఏఏ రాజ్. 1971లో విడుదలైన కథానాయకురాలు చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. గిడుగుతూరి సూర్య దర్శకత్వం వహించారు. మరి పాట విందామా?
1: హరి చందనమే పలుకా

జగత్ జంత్రీలు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట బి పద్మనాభం దర్శకత్వంలో కాంతారావు, పద్మనాభం, రమాప్రభ, గీతాంజలి ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం జాతకరత్న మిడతంబొట్లు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన అప్పలాచారి గీతం వింటారు. సంగీతం ఎస్పి కోదండపాణి. మీరు వినబోయే పాట బంగారు తల్లి నా చెల్లెలు. మరి పాట విన్నావా?

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Chigula Samasito, Badapadevarki, Vishnu Danta Vaijakala Sela, Chigula Vyadala Vibhagam on this Tuna Gopa Subhavarta, Chigula Nundi, Raktan Karanone, Bandito, Badapartunara, Me Noti Durvasana Samasiga Marinda, Palukadali, Tenedaniki, Kastanga Unda, Palapai Perukuna Garala Valna, Nalagurulo Navadanika Sokaringa Unda, Me Chigula Rangu Marinda, E Samaselalo, Yedo Vakatimik Avrodhanga Vunte, Vishnu Danta Vaijakala Selaloni, Chigula Vyadala Vibhagani, Iroje Samparinchandi, Prati Buduvaram, Pala Cleaning, Deep Cleaning, Chiguru Samantita Surgery Lu, Uchitanga Chebadanu, Avsarva in a Prati Wokaru, E Sadavaka Sani, Sadvinigan Cheskondi, Chigula Vyadal Lundi, Upasamanam Pondandi, Marini Vivralakai Samparinchandi, Vishnu Danta Vaijakala Sela, Vishnupur Bhimavaram.
4: మా ప్రీమియం ఖాతాదారులకు స్నేహితులకు బిల్డర్స్ కు వర్కర్స్ కు వేణు న్యూ బెస్ట్ టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
5: మా వద్ద అంజనీ టెక్ టైల్స్, ఫవిట్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగ స్టోన్స్,
4: కెరవిట్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
5: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించను.
4: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
5: మరెండో బ్రాంచ్ Visakode Road near Reliance Petrol Bunk, opposite FCA Godowns, Bhimavaram.
4: Cell 9009-44445.
3: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట జీవిత చక్రం చిత్రం నుంచి వింటారు. 1971లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, వాణిశ్రీ, శారద ప్రధాన తారాగణంగా నటించారు. సిఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన కంటిచూపు చెబుతోంది పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం శంకర్ జైకిషన్.

ఆణిముత్యాల కార్యక్రమంలో చివరిగా కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో శోభన్ బాబు, జమున జంటగా నటించిన 1971 నాటి చిత్రం తహసీల్దార్ గారి అమ్మాయి. ఈ చిత్రం నుంచి ఘంటసాల పీసుశీల గానం చేసిన చెక్కచెక్కలాడే నడుమును చూడు పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

ఒక్కలాగే చక్కనైనవి

రామ చిలక అజోడి బూడే కొమ్మ మీద గోరు వంక రామ చిలక అమ్ముద్ది పెట్టుకున్నాయి ఆహా మెత్తనైన మనసు నీది.

0: అంటే నవ్వు చెబుతోంది మూగ మనసులోని మాట. ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా, కంటి చూపు చెబుతోంది కొంటే నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట. ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా, ఓ పిల్ల.
1: ఈనాటి అణిముత్యాల కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విన్నారు కదా. అణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే అణిముత్యాలు కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు మహిళలో ముందుగా ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డురాదు అంటున్నారు బాలలత గారు. మరి ఆమె గురించి తెలుసుకుందాం. ఏదో సాధించాలన్న తపన, తానేమిటో నిరూపించుకోవాలనే తహత, కొండని పిండి కొట్టేయాలన్నంత పట్టుదల, ఇవన్నీ కెరియర్ ప్రారంభ దశలో ఉండటం వేరు. జీవితంలో స్థిరంగా కుదురుకున్నాక వాటిని కాపాడుకోవడం వేరు. మొదటి దశలో మనం అందుకునే విజయం ఆశయ సాధన అవుతుంది. రెండో దశలో సాధిస్తే ఆదర్శమవుతుంది. హైదరాబాద్కి చెందిన మల్లవరపు బాలలత అందుకున్న 167వ ర్యాంకు ఈ రెండవ కోంపుకి చెందింది. పోలియో కారణంగా చిన్నప్పటి నుంచి నడవలేని పరిస్థితి ఆమెది. అయినా ఉస్మానియాలో ఎల్ఎల్ఎం దాకా చేరుకున్నారు. అంతటితో సంతృప్తి పడక సివిల్స్ పై గురిపెట్టారు. 204లో హాజరై 399వ ర్యాంకును సాధించారు. ఇప్పుడు

భారత రక్షణ శాఖలో పనిచేస్తున్నారు. ఆమెని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువతీ యువకులు సివిల్స్ కి హాజరవుతూనే ఉన్నారు. ఏటా అలాంటి వాళ్ళందరికీ ఎన్నో సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. వీలున్నంత వరకు తన సహకారాన్ని అందిస్తున్నారు బాలలత. అలాంటి వారిలో మరింత స్ఫూర్తిని నింపాలనుకున్నారు. ఈసారి పరీక్షకు తానే హాజరయ్యారు. అది 13 ఏళ్ల తర్వాత. అప్పటికీ ఇప్పటికీ సివిల్స్ పరీక్షా విధానం చాలా మారిపోయింది. ఆ మార్పుని ఒడిసిపట్టుకుని కొత్త పరిమాణాలపై పట్టు సాధిస్తూ ఈసారి పరీక్షకి సిద్ధమయ్యారు. ఆశ్చర్యంగా 167వ ర్యాంకును సాధించారు. 500కు పైగా ర్యాంకు వస్తుందనుకున్నాను. ఇంత తక్కువ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఎప్పుడో డిగ్రీ అయింది, ఇప్పటి అభ్యర్థులతో పోటీ పడగలనా అని చాలా మంది అభ్యర్థులు అధైర్యపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నా విజయం కాసంత ప్రేరణ ఇస్తే చాలు అని చెప్పుకొచ్చారు బలలత. మరి విన్నారు కదండి, మరి ఈ రోజు మహిళల్లో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు పిల్లలు అన్నాక ఆటల మీదే పడతారు కానీ తినడం తగ్గించేస్తారు. మరి అలాంటి విషయాల్లో ఏం చేసుకోవాలో తెలుసుకుందాం. చిన్నారులు ఆటలకే పరిమితం అవుతారు తప్ప తినడం మీద ధ్యాసే పెట్టరు. కొందరికైతే అసలు ఆకలే వేదు. మరి అలాంటి వాళ్ళకి ఏం చేయాలో తెలుసుకుందాం. పిల్లలు సాయంత్రకాలంలో కనీసం గంట 6 బయట ఆడుకునేలా చూడాలి. కుదిరితే మీతో పాటు వ్యాయామానికి తీసుకువెళ్ళాలి. దానివల్ల ఆకలి పెంచే హార్మోన్లు ప్రొడ్యూస్ అవుతాయి, బాగా ఆకలి వేస్తుంది. ఉదయం పూట చిన్నారులకు నూనె పదార్థాలు కాకుండా ఆరోగ్యానికి మేలు చేసేలా అల్పాహారాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జీవక్రియ రేటు వృద్ధి అవుతుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది కొద్దిగా తినిపించడం అలవాటు చేయాలి. దాంతో తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. చిన్నారులు చిప్స్ వంటి జంక్ పదార్థాలు తినడానికి మక్కువ ఎక్కువగా చూపిస్తారు. వాటికి బదులు అరటిపళ్ళు, రాగిజావ, ఓట్స్, నువ్వులు, పల్లి చిక్కీలు, పండ్ల రసాలు ఇస్తూ ఉండడం చాలా మంచిది. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులంతా కలిసి తినడానికి ప్రణాళిక చేసుకోవాలి. తినే సమయంలో కబుర్లు చెప్పుకుంటూ, చోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ తింటూ ఉంటే ఆహారం మీద దృష్టి మళ్ళదు. సో లిజనర్స్, మరి ఈ రోజు టిప్స్ అయితే విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకు ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: ఓకే లిజనర్స్, ఒక బిట్ సాంగ్ అయితే వినేసారు కదండి. ఇప్పుడు ఒక కప్పు కాఫీ హుషారుని పెంచడమే కాదు మన అందానికి కూడా చాలా ఉపయోగపడుతుందంట. మరి అది ఎలాగో తెలుసుకుందాం. పొడి చర్మతత్వంతో బాధపడేవారు 2 చెంచాల చెప్పున కాఫీ డికాషన్, 1 చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 1/2 గంట అయ్యాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఆలివ్ నూనె తేమనందిస్తే కాఫీ చర్మానికి సహజ మెరుపుని తెస్తుంది. ముఖం పైన మృత కణాలు పేరుకుపోయినప్పుడు చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు 1 చెంచా ఓట్స్ పొడిలో కొద్దిగా కాఫీ పొడి, 4 చుక్కల తేనె వేసుకుని ముఖానికి రాసుకోవాలి. 2 నిమిషాలు మరతనా చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి. 1 చెంచా కాఫీ పొడిలో కొద్దిగా తేనె, 1/2 చెంచా పసుపు కలిపి రాసుకోవాలి. కాసేపు అయ్యాక కడిగేసుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల చర్మం శుభ్రపడుతుందంట. 4 చెంచాల పాలల్లో 1.5 చెంచా కాఫీ పొడి, 4 చుక్కల నెయ్యి కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. కొద్దిసేపటికి నీళ్లతో దూదిని తడి చేసుకుంటూ అది పూతని తుడిచేసుకోవాలి. చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. 2 చెంచాల కాఫీలో 1 చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. అది 6 గంటల తర్వాత కడిగేసుకోవాలి. ఇది ఇలా చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరి చేరవు. సోలిజనర్స్, మరి విన్నారు కదండి కాఫీ పొడి మనకి ఎంత యూజ్ అవుతుందో. మరి ఈ రోజు మహిళల్లో ఒక మంచి వంటకం గురించి తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మా ప్రియమైన ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేణు న్యూ బెస్టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
1: మా వద్ద అంజనీ టెక్ టైల్స్, ఫవిట్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగ స్టోన్స్,
0: కెరవిట్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
1: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
0: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
1: మరెండో బ్రాంచ్ విశాఖోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ ఎఫ్సీఐ గోడౌన్స్, భీమవరం.
0: సెల్ 9000944445.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: మరి ఈ రోజు మహిళలు పప్పులతో వడలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1/2 కప్, కందిపప్పు 1/4 కప్, పెసరపప్పు 1/4 కప్, పచ్చిమిర్చి 1/4 కప్, మినప్పప్పు 1/4 కప్, అల్లం చిన్ని ముక్కలు, నెయ్యి చెంచా, ఉప్పు తగినంత, కొత్తిమీర తరుగు 1/4 కప్, పుదీనా ఆకులు 1/4 కప్, కరివేపాకు రెబ్బలు 2, నూనె వేయించేందుకు సరిపడగా తీసుకోవాలి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పప్పుల్ని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి.

దాని తర్వాత నీటిని మొత్తంగా పారిపోసేయాలి. పారిపోసుకుని 2 చెంచాల పప్పుని విడిగా పెట్టుకోవాలి. మిగిలిన వాటిని మిక్సీలో వేసుకుని అల్లంతో పాటు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తరుగుతో పాటు నూనె తప్ప మిగిలిన పదార్థాలు కలుపుకోవాలి. చివరిగా విడిగా తీసుకున్న పప్పుల్ని కూడా కలిపి వడల్లా చేసుకోవాలి. కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటే అసలు భలే ఉంటాయండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. సో లిజనర్స్, మరి ఈ రోజు మహిళలో చాలా మంచి విషయాల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటున్నానండి రేడియో 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జీ అక్షయ.

0: పై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీ

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈ రోజు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో నకిలీ టీకా గురించి తెలుసుకుందాం. 2023 నవంబర్ నుంచి మన దేశంలో పంపిణీలో ఉన్న యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అబైరాబ్ నకిలీదని ఆస్ట్రేలియా వైద్యాధికారులు తాజాగా ఒక హెచ్చరికను జారీ చేయడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మళ్లీ కొత్తగా మరొక వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి వైద్యులేమనుకుంటున్నారో తెలుసుకుందాం. పిచ్చికుక్క కరిచినప్పుడు ర్యాబిస్ వ్యాధి బయల్పడడానికి సాధారణంగా 1 నుంచి 3 నెలల సమయం పడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో వారం రోజుల్లోపే లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో అందుకు 1 సంవత్సరం రోజులు పట్టవచ్చు. ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన మళ్లీ తీసుకోకూడదనే నియమం లేదు కాబట్టి 2023 నవంబర్ తర్వాత అబైరాబ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కుక్క కరిచినా కరవకపోయినా తప్పనిసరిగా తాజా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. దీనికి టీకాల కోర్సులు వేర్వేరు ఉంటాయి. కుక్క కరవక ముందు కరిచిన తర్వాత అనే దానితో సంబంధం లేకుండా తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. అయితే కుక్క కరవక ముందు తర్వాత తీసుకునే టీకా డోసులు మారుతాయి. అలాగే మొదటిసారి కుక్క కరిచినప్పుడు డోసులు, రెండోసారి కరిచినప్పుడు తీసుకునే డోసులు కూడా మారుతాయి. టీకా తీసుకున్న వాళ్ళు కూడా 3 నెలల లోపు కోర్సు పూర్తయ్యేలోగా కుక్క కరిస్తే వేరే ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కుక్క కరిచిన ప్రదేశాన్ని 15 నిమిషాల సేపు సబ్బు నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. ఒకవేళ టీకా తీసుకుని 3 నెలలు దాటితే మరొక 2వ డోసు టీకా తీసుకోవాలి. అయితే జీవితంలో యాంటీ ర్యాబిస్ టీకా తీసుకొని వారికి పిచ్చి కుక్క కరిస్తే టీకాతో పాటు యాంటీబాడీ ఇంజెక్షన్ కరిచిన చోట ఇవ్వాల్సి ఉంటుంది. అయితే టీకా తీసుకుని కుక్క కరిచిన తర్వాత 1 రౌండ్ టీకాలు తీసుకున్న తర్వాత మళ్ళీ 2వ సారి కుక్క కరిస్తే 2 డోసుల టీకా తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళు యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకోకూడదు. యాంటీ ర్యాబిస్ టీకాను భుజానికి తొడకి మాత్రమే ఇవ్వాలి. అలాగే టీకా తీసుకున్న 3 నెలల్లోపు కుక్క కరిస్తే గాయాన్ని శుభ్రంగా కడిగితే సరిపోతుంది. 3 నెలలు దాటితే 2 డోసుల టీకా తీసుకోవాలి. టీకా తీసుకోని వాళ్ళు కుక్క కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రంగా కడిగి యాంటీ ర్యాబిస్ టీకాతో పాటు కరిచిన చోట యాంటీబాడీ ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. టీకాతో పాటు యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకున్న 3 నెలల్లోపు మళ్ళీ కుక్క కరిస్తే గాయాన్ని శుభ్రపరచుకుంటే సరిపోతుంది. 3 నెలలు దాటితే టీకా తీసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరిప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మా ప్రియమైన ఖాతాదారులకు స్నేహితులకు బిల్డర్స్ కు వర్కర్స్ కు వేణు న్యూ బెస్టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
2: మా వద్ద అంజనీ టెక్ టైల్స్ ఫవిట్ హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ పార్కింగ్ టైల్స్.

0: కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగా స్టోన్స్,
1: కెరవి, హిందవే, గ్రోహి వంటి ప్రీమియం కంపెనీల టాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్
0: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
1: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్ ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
0: మరెండో బ్రాంచ్ విసాకోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఎఫ్సీఐ గోడౌన్స్, భీమవరం.
1: సెల్ 9000944445.
2: ఓకే లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇప్పుడు ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. వేసవికి భిన్నంగా ఈ కాలంలో వ్యాధికారిక సూక్ష్మక్రిములైన వైరస్లు, బ్యాక్టీరియాలు వాతావరణంలో బ్రతికి ఉంటాయి. కాబట్టి అవి సులభంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉంటాయి. అలాగే చలి వల్ల ఎక్కువ సమయాల పాటు ఇంట్లో గడపడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా కూడా ఈ కోవకు చెందినదే. అలాగే రెస్పిరేటరీ వైరస్, ఎడినో వైరస్ కూడా ఈ కాలంలో విపరీతంగా వ్యాపిస్తాయి. అలాగే ఉబ్బసం, COPD రోగుల శ్వాసనాళాలు ఇరుకుగా ఉంటాయి. ఈ కాలంలో చల్లని గాలి పీల్చుకున్నప్పుడు ఆ శ్వాస మార్గాలు మరింత ఇరుకుగా మారతాయి, అటాక్స్ వేధించడం మొదలు పెడతాయి. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం కూడా కొందరిలో తలెత్తుతూ ఉంటుంది. అయితే చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, లేనివారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే, ఈ కాలంలో తేమ తగ్గిపోయి గాలి పొడిగా చల్లగా మారిపోతుంది. ఈ గాలిని పీల్చుకోవడం వల్ల చెడు పార్టికల్స్ను లోపలకు పంపించడానికి తోడ్పడే ఊపిరితిత్తుల్లోని సిలియా ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. కాబట్టి ముక్కు, నోరు కప్పి ఉంచే స్కార్ఫ్ను ఉపయోగించాలి. స్కార్ఫ్ వల్ల పీల్చుకునే గాలి కొంతమేరకు వెచ్చబడి సమస్యను అడ్డుకుంటుంది. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఊపిరితిత్తులు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, మధుమేహులు, వృద్ధులు, పిల్లలు తప్పనిసరిగా N95 మాస్క్ పెట్టుకోవాలి. దీన్ని ఉపయోగించలేని వాళ్ళు వస్త్రంతో తయారు చేసిన మాస్క్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్ళు చలి ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం ఇళ్లకే పరిమితం కావాలి. చలి ఎక్కువగా ఉండే సమయంలో అంటే ఉదయం, సాయంత్రం ఇళ్లకే పరిమితం కావాలి. వాతావరణం పొడిగా మారిపోతుంది కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం సరిపడా గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఈ పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు, నట్స్ తరచూ తింటూ ఉండాలి. వీటితో ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడే రోగ నిరోధక శక్తి బలపడుతుంది. ఇన్ఫ్లుయెంజా అలాగే న్యూమోకోకస్ సోకకుండా హై రిస్క్ గ్రూప్కు చెందిన వాళ్ళందరూ వర్షాకాలం ప్రభావంలో ఈ టీకాలు తీసుకోవాలి. ఇన్ఫ్లుయెంజాకు ప్రతి ఏడాది కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఏటా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. న్యూమోకోకస్కు జీవితకాల రక్షణను కల్పించే ఏకైక వ్యాక్సిన్ లేదా 5 ఏళ్లకు ఒక వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. వచ్చే ఏడాది నుంచి RSV వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుంది. దీన్ని కూడా తీసుకోవడం చాలా మంచిది.

మన ముక్కు అడ్డుకుంటుంది. కాబట్టి మన పర్యావరణంలో ఈ సూక్ష్మ రేణువులు ఎంత ఎక్కువగా ఉంటే గాలి ఊపిరితిత్తులకు అంత ఎక్కువ ప్రమాదం. గాల్లో కలిసిన ఈ 2.5 మైక్రాన్స్ రేణువుల ఆధారంగానే గాలి నాణ్యతను అంచనా వేస్తారు. అవి 50 కంటే తక్కువగా ఉంటే గాలి నాణ్యత బాగుందని అర్థం. 50 నుంచి 100 మధ్యలో ఉంటే పర్వాలేదని అర్థం. 100 కంటే ఎక్కువగా ఉంటే హానికరమని, అలాగే 150 కంటే ఎక్కువగా ఉంటే అత్యంత హానికరమని అర్థం. కానీ ప్రస్తుత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్ని ప్రధాన నగరాల్లో 100కు మించి 300, 400, 500 ఉంటుంది. ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఈ గాలిని పీల్చుకోవడం 2 సిగరెట్లు తాగడంతో సమానమని చెబుతున్నారు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి రక్షణ పొందడం కోసం తెల్లవారుజామున, సాయంకాలం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటికి వెళ్లకపోవడం మంచిది. ప్రధానంగా ఉబ్బసం, COPD, లంగ్ సమస్యలున్న వాళ్ళు రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ట్రాఫిక్ కలిగి ఉంటే దగ్గరదారులను ఎంచుకోవడానికి బదులు ఎక్కువ ట్రాఫిక్ను కలిగి ఉండే దూరపు దారులను ఎంచుకోవాలి. కిటికీలు మూసిన కారు, బస్సుల్లో ప్రయాణించడం, బైక్స్ మీద ప్రయాణించే వాళ్ళు మాస్క్ వాడుకోవాలి. వ్యాయామాలు చేసే సమయంలో సాధారణ మోతాదుకు 5 రెట్లు ఎక్కువసార్లు ఊపిరి పీల్చుకుంటాం. కాబట్టి గాలి కాలుష్యం, చల్లగాలి ఎక్కువగా ఉండే ఈ కాలంలో 6 బయట వ్యాయామాలు చేయకూడదు. ఓకే లిజనర్స్, మరి ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు జ్వరం గురించి తెలుసుకుందాం. సాధారణ పారాసిటమల్ దగ్గు మందులతో 48 గంటల్లో జ్వరం, జలుబు, దగ్గు లాంటివి తగ్గిపోతాయి. ఈ మందులతో లక్షణాలు అదుపులోకి రానప్పుడు వెంటనే వైద్యులను కలవాలి. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరుకొని నిమోనియాగా మారి ఆక్సిజన్ తగ్గిపోయి ఆసుపత్రిలో చేరే పరిస్థితి తగ్గుతుంది. ఇన్ఫ్లుయెంజాకి ఒసెల్టమివర్ అద్భుతమైన యాంటీవైరస్ ఔషధం. అయితే లక్షణాలు మొదలైన 5 రోజుల్లోపే ఈ మందు తీసుకోగలిగితే మంచి ప్రభావం కనిపిస్తుంది. ఆలస్యమైతే మందు ప్రభావం చూపలేదు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను కలిసి సమస్యకు తగిన చికిత్స తీసుకోవాలి. ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, మధుమేహం ఉన్నవాళ్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి, అలాగే జ్వరాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి ఇది ఈరోజు ఆయుష్మాన్ బావ కార్యక్రమం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమే ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vadda Gala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773.
1: మా ప్రీమియం ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేణు న్యూ బెస్టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
2: మా వద్ద అంజనీ టెక్ టైల్స్, ఫవిట్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగ స్టోన్స్,
1: కెరవిట్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
2: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
1: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
2: మరెండో బ్రాంచ్, విశాఖోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ ఎఫ్సీఐ గోడౌన్స్, భీమవరం.
1: సెల్ 9000944445.
3: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
3: జనరల్ శస్త్రచికిత్సలు

0: మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: కుండలతో సాగునీటి ఏర్పాటు.

0: మంచినీళ్ల కొరత, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెరుగుతూ మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులని మరోసారి తరచి చూడమని ఒత్తిడి చేస్తున్నాయి. పంటలకి నీరు కావాల్సిందే, కానీ ఆ నీటి వనరులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ముంపు సాగుతో పోలిస్తే ఆధునికమైన స్ప్రింక్లర్లు, బిందు సేద్య పద్ధతుల వల్ల దాదాపు సగం నీళ్లు ఆదా అయినా వాటిని ఏర్పాటు చేయడానికి మొదట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా కొత్త సాగునీటి వ్యవస్థలను వాడడానికి రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో చోట్ల ప్రతి చుక్క నీరు అపురూపమే.
1: ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవి కాబట్టి బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వానలు తగ్గిపోయి కనీసం బిందు సేద్యానికి సరిపోయేటన్ని నీళ్లు కూడా లేవు.
0: కాబట్టి రైతులు కుండ సాగుని ఎలా వాడుకోవచ్చు చూద్దాం. వేల సంవత్సరాలుగా వాడిన నీళ్లని పొదుపు చేయడానికి చౌకైన పద్ధతి ఇది. ఇది ఎండు, పాక్షికంగా ఎండు ప్రాంతాల్లో కూరలు పండ్లని పండించడానికి ఎంతగానో పనికొస్తుంది. కుండ సాగు పద్ధతిలో గుండ్రని మట్టి కుండలను పంటకు దగ్గరలో మట్టిలో పాతి వాటిలో నీళ్లు పోస్తారు.
1: బిందు సేద్యపు ఖర్చులన్నీ మేము భరించలేం కాబట్టి చేయలేకపోయాం. కుండలు చౌకలో తేలిగ్గానే దొరుకుతాయి కనుక వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నాము.
0: కుండకి ఉన్న బెజ్జాల గుండా నీళ్లు మెల్లగా బయటకు వెళ్లి మొక్కల వేళ్లని చేరుతాయి. మొక్కలు ఆ నీళ్లని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్లనే కుండ అందిస్తుంది. ఇప్పుడు మనకి కుండ సాగంటే ఏమిటో వివరంగా తెలిసింది. దాని ప్రాముఖ్యత గురించి, వాడే విధానాన్ని గురించి భారతదేశపు రైతుల ద్వారా నేర్చుకుందాం.
2: ఆరిపోవడాలు, ఇతర వృధాల వల్ల కాలవలోంచి నా పొలానికి నీళ్లు పెట్టాలంటే ఒకప్పుడు 12,500 లీటర్లు పైగా నీళ్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను పంట దగ్గర ఒక కుండ పెట్టి దాని ద్వారా నీళ్లు పెడుతున్నాను. దాంతో నాకు 10వ వంతు నీళ్లే సరిపోతున్నాయి, అంటే 1200 లీటర్లు సరిపోతున్నాయి. పంట కూడా ఆరోగ్యంగానే ఉంది.
0: ప్రత్యేకంగా బాగా ఉప్పెక్కిన భూముల్లో పంటలు పండించడానికి కుండ సాగు పనికొస్తుంది. పొడి ప్రాంతాల్లోని పొలాలకు ముంపు సాగు పద్ధతిలో నీళ్లు పెడితే నీళ్లు తొందరగా ఆవిరై మట్టి మీద గట్టిగా గరుకుగా ఉండే ఒక ఉప్పు పొర మిగులుతుంది. ఇక దాంతో అక్కడ పంటలు ఎదగవు. మీరు మరిన్ని నీళ్లతో ఆ ఉప్పును కడగడానికి ప్రయత్నిస్తే నీరు తాజాగా ఉన్నా అది మట్టిలోని ఉప్పుతో కలిసి మీ పంటలన్నీ ఎండిగొడుతుంది. కానీ కుండ సాగు చేస్తే మంచి నీరు నేరుగా వేళ్లలోనికి చేరి మీ పంట ఎదుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగునీళ్లు పెట్టడానికి వీలు కాని వాళ్ళు భూములు, నీళ్లు తొందరగా ఎండిపోయే ప్రాంతాల్లో పంటలను వేయడానికి కూడా కుండ సాగుని వాడవచ్చు. ఈ పద్ధతిలో భూమికి నేరుగా నీళ్లు పెట్టడం లేదు కాబట్టి మట్టి కొట్టుకుపోయే సమస్య ఉండదు. మొక్కల వేళ్లకి మాత్రమే నీళ్లు అందుతాయి కాబట్టి కలుపు మొక్కలు తగ్గిపోతాయి. ఇది ముంపు సాగుతో పోలిస్తే కుండ సాగు వల్ల దక్కే మరో గొప్ప ప్రయోజనం.
2: ముంపు సాగుకు నీళ్లు ఎక్కువ కావాలి, అంతేకాదు పొలం నిండా కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు తీయాలంటే ఒక్కొక్కలకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కుండలతో నీళ్లు పెడితే కలుపు మొక్కలు తక్కువగా కుండ చుట్టూ మాత్రమే మొలుస్తాయి, మిగిలిన పొలంలో కలుపు మొక్కలు రావు.
0: కుండ సాగుని ఏర్పాటు చేయడం చౌక, పైగా వాడడం చాలా తేలిక. కుండ సాగు వల్ల దక్కే అనేక ప్రయోజనాలు మనకి తెలిసాయి కాబట్టి పొలంలో మట్టి కుండలని ఎలా

0: మర్చాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 10 లీటర్ల నీళ్లు పట్టే కుండలను ఎంచుకోవాలి. అవి మట్టితో చేసి మట్టి మీదో బట్టిలోనో కాల్చినవై ఉండాలి. కుండలు చిన్నవైతే తక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి, కాబట్టి మీకు అవి ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయి. కుండ గోడ 1 సెంటీమీటర్ మందంగా ఉండాలి. ఇది మరీ మందంగా ఉంటే అందులోంచి నీళ్లు తక్కువగా బయటకు వస్తాయి. కానీ గోడ మీద సన్నగా ఉంటే కుండని మట్టిలో పాతి పెట్టినప్పుడు తేలికగా విరిగిపోతుంది. కుండని పెడితే దాని మెడ నేలకి సమానమైన ఎత్తులో ఉండాలి. ఒక గుండ్రటి గుంటని తవ్వాలి. కుండ కన్నా గుంట పెద్దదిగా ఉండాలి. గుంట సైజుని కుండ సైజుకి సర్దుబాటు చేయాలి. తవ్విన మట్టిని పక్కకి పెట్టాలి. కొందరు రైతులు ఈ మట్టిని రెట్టింపు మొత్తంలో బాగా కుళ్ళిన పొలం ఎరువుతో కలిపి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని గుంటలో పోస్తారు. ఇది నేలకి సారాన్ని చేర్చి మొక్కలు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కుండని గుంట మధ్యలో పెట్టి మిగిలిన మిశ్రమంతో కానీ త్రవ్విన మట్టితో కానీ కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండ మెడ బయటికే ఉంచాలి. ఇప్పుడు కుండల్లో మంచినీళ్లు నింపి అవి ఆవిరైపోకుండా మట్టి మూతలు పెట్టాలి.
1: ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా కుండకి మూత పెడతాం. రెండోది, పురుగులేవైనా కుండలో పడవచ్చు, నాచు పెరగవచ్చు. అలా జరగకుండా మేము కుండకి మూత పెడతాం.
2: సరియా,
0: కుండ మెడ నుంచి 20 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో కుండ చుట్టూ దోస, బెండ వంగ వంటి 4-5 కూరగాయల విత్తనాలు గాని మొలకలు గాని నాటాలి. వరుసగా మొలకల మధ్య కూడా ఒకేలాంటి దూరం ఉండాలి. ఒక్కో కుండ దానికి 40 సెంటీమీటర్ల వరకు మట్టిని తడుపుతుంది. కాబట్టి మీ కూరగాయల తోటలో కుండలను 80 సెంటీమీటర్ల ఎడంలో పాతిపెట్టండి. కుండలు ఆరినప్పుడల్లా కొద్ది రోజులకోసారి వాటిలో నీళ్లు పోస్తుండాలి. కొన్నేసి వారాలకు ఒకసారి చొప్పున నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కలపవచ్చు. ఇది మొక్కలు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
1: కుండలో పోయడానికి గ్రోత్ ప్రమోటర్ ని మేము స్వంతంగా తయారు చేస్తాం. కిలో అరటి పండ్లు, కిలో బెల్లం, 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు తీసుకుని అన్నిటినీ కలిపి గుజ్జులా చేసి డబ్బాలో పోసి కీటకాలు దోమల బారిన పడకుండా ఒక గుడ్డ కప్పుతాం. టానిక్ తయారయ్యే వరకు రోజు ద్రవణాన్ని బాగా కలపాలి. అప్పుడు లీటర్ గ్రోత్ ప్రమోటర్ ను 10 లీటర్ల నీళ్లలో కలిపి కుండలో పోస్తాం. ఇది పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది, కాబట్టి పంట ఆరోగ్యంగా చక్కటి పోషణతో పెరుగుతుంది.
0: కొబ్బరి నారలకి కుండకి కాండానికి మధ్య 60 నుంచి 90 సెంటీమీటర్లు వదిలేయాలి. మామిడి మొక్కలకైతే కుండకి కాండానికి మధ్య 50 నుంచి 75 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 4 మీటర్ల దూరంలో నాటిన కొద్దిగా ఎదిగిన పళ్ళ చెట్లయితే 2 చెట్లకి మధ్య 1 కుండ ఉంచాలి. చెట్లు మరింత ఎడంగా ఉంటే చెట్టు మొదలుకి కుండకి మధ్య 1-2 మీటర్లు వదిలేయాలి.
1: ఎదిగిన మా కొబ్బరి చెట్లకు పోషకాలు లేవు. అవి బలహీనంగా కనిపించేవి. తెగుళ్ళు జబ్బులు తేలిగ్గా సోకుతాయి. వాటి దిగుబడి తగ్గిపోతుంది. ఆందోళన పడ్డాను. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెట్లకు దగ్గర్లో కుండలను పాతి వాటిలో క్రమం తప్పకుండా గ్రోత్ ప్రమోటర్ ను జోడించమని మా పొరుగామె సలహా ఇచ్చింది. దాన్ని నేను పాటించాను. ఇప్పుడు మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి. దిగుబడి కూడా పెరిగింది. సంతోషంగా ఉంది.
3: నేను 2 చెట్ల మధ్య కుండను పాతి పెడతాను. కుండ చుట్టూ అంతర పంటగా బెండ వంగ మిరప వంటి కూరగాయలు వేస్తాను. దాంతో కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతే నీళ్లు, అదే మొత్తం సేంద్రియ ఎరువులతో మనకు కూరగాయల నుంచి అదనపు ఆదాయం వస్తుంది. మొత్తం మీద ఇది లాభదాయకమే.
0: మట్టి కుండలు దొరకపోతే బదులుగా ప్లాస్టిక్ సీసాలు వాడవచ్చు. సీసాల్లో నీళ్లు తేలిగ్గా నింపడానికి పైభాగాన్ని కత్తిరించండి. వేడి చేసిన మేకుతో గాని, వైర్ మెటల్ చూబతో గాని సీసా దిగువ భాగంలో బెజ్జాలు పొడవండి. ఎన్ని బెజ్జాలు చేస్తే నీళ్లు అంత తొందరగా ప్రవహిస్తుంది. సీసాలోకి మట్టి వేళ్లు చేరి బెజ్జాలు మూసుకుపోకుండా తమిళనాడు రైతులు ఓ తెలివైన పరిష్కారాన్ని కనిపెట్టారు.
1: కుండలు దొరక్కపోతే సీసాలతో పంటలకు నీరు పెడదామనుకున్నాను. సీసాలకి బెజ్జాలు పొడిచి సీసాకి గోనె సంచిని చుట్టి మట్టిలో పాతి పెడతాను. ఇలా చేస్తే బెజ్జాలు మూసుకుపోకుండా నీరు మామూలుగా బయటకొస్తుంది. నా ఇతర రైతు నేస్తాలకు కూడా ఇదే సలహా.

0: చను దాన్ని వాళ్ళు పాటించారు. అందుకనే నీటి కొరత ఉన్నా మా పంటలన్నీ చాలా ఆరోగ్యంగా పోషణతో కనిపిస్తాయి.
1: సీసాలను మట్టిలో పాతి వాటి మూతులని నేల మీదకి ఉంచాలి. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పాతి పెట్టిన మట్టి కుండల్లో నీళ్లు పోయడం అనే చిట్కాని వేలాది సంవత్సరాలుగా విజయవంతంగా వాడడం జరుగుతుంది. ఇతర సాగునీటి పద్ధతుల కన్నా కుండ సాగుకి నీళ్లు తక్కువ కావాలి. పొడి ప్రాంతాలు, ఉప్పుడు భూములు, నిటారుగా ఉన్న వాళ్ళుల్లో నిన్ను చేపట్టవచ్చు. గుంటలు తవ్వి అప్పుడు వచ్చిన మట్టిని రెట్టింపు కంపోస్టుతో కలపాలి. మట్టి కంపోస్టుల మిశ్రమంతో గానీ మట్టితో గానీ కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండలని కొన్ని రోజులకోసారి గాని, ఆరిపోయినప్పుడు గాని నీళ్లు నింపాలి. కొన్ని వారాలకోసారి నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కూడా కలపవచ్చు. కుండ సాగుతో మీరు ప్రతి చుక్కకు ఎక్కువ పంటను పండించవచ్చు.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: Chicka-dum.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

Hi listeners, good afternoon. Are you waiting for Vijnana Darshini? Okay, మరి నాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు పక్షుల గురించి తెలుసుకుందాం. ప్రపంచ శీతోష్ణ స్థితి అతి శీతలంగా మారడంతో చలి రక్తపు జీవులు అనేవి నశించాయి. ఇక హిమ ప్రళయంలో వీచిన చలి కాడ్పులను తట్టుకోగల చిన్న చిన్న జంతువులనేవి అవతరించాయి. ఇవి ఉష్ణ రక్తపు జంతువులు. వెచ్చగా రక్షించడానికి వీటికి ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి. మరి ఇలా నిలదొక్కున్న జంతువులు పక్షులు స్తన్యములు. ఇక గుడ్డు పెట్టి పొదిగి పిల్లల్ని చేసేవి పక్షులయ్యే. ఇక 16.5 కోట్ల సంవత్సరాల క్రితం ఇవి పుట్టాయి. పక్షుల శరీరం సరీసృపాల కంటే హెచ్చు సంకీర్ణంగా ఉంటుంది. ఇక రెక్కలతో ఎగరటానికి అనుగుణంగా రొమ్ము ఎముక కండరాలనేవి బలపడ్డాయి. శరీరంలో కొత్తగా గాలి సంచులనేవి ఏర్పడ్డాయి. నీటి నుండి నేలకు చేరిన జీవం నింగికి కూడా ఎగిరిపోయింది. ఇక భూగ్రహంపై సర్వత్రా జీవం తొణికిసలాడింది. ఇక జిరాఫీల పొడవైన మెడ మనందరికీ తెలుసు, అవునా? వాటి పూర్వీకులకు అంత బారు మెడలేదు. అయితే గుర్రాలు ఆవులు ఇతర స్తన్య జంతువుల వలె జిరాఫీ పూర్వీకుల మెడ కూడా మామూలుగానే ఉండేది. అప్పుడు ఆఫ్రికా ఎడారిలో పచ్చగడ్డికి కరువు వచ్చింది. ఏదో రకంగా తిని బతకాలి కదా. పాపం జిరాఫీ పూర్వీకులు చెట్ల ఆకులను తినసాగాయి. మరి చిట్టారు కొమ్మలపై ఆకుల్ని అందుకోవడానికి అంతకంతకు ఎక్కువగా మెడ చాచడం మొదలుపెట్టాయి. అవసరం అలాంటిది. మరి ఇలా చాచగా చాచగా సుదీర్ఘ కాలంలో జిరాఫీ పూర్వీకుల మెడ బాగా సాగిందట. ఎంతో ఉపయోగకరమైన ఈ అవయవం తర్వాతి తరాలకు వంశ లక్షణంగా సంక్రమించింది. ఆ విధంగా పొడవు మెడగల జిరాఫీ ఆ జాత అనేది ఆవిర్భవించింది. ఇంకో చిత్రం చూసారా? మరి అదేంటంటారా, పాములకు కాళ్ళుండేవట. శత్రుబారి నుండి తప్పించుకోవాలంటే పారిపోవడమే ఉత్తమ మార్గమని పాములు తీర్మానించుకున్నాయి. కాని గడ్డిలో పాకాలన్నా బొరియల్లో దూరాలన్నా కాళ్ళనేవి పెద్ద అడ్డమైపోయాయి. మరి నిరుపయోగమైన కాళ్ళు క్రమేపీ నశించిపోయాయి. శరీరం పొడవుగా తయారై చకచక ప్రాకసాగాయి. మరి ఈ లక్షణాలే అనువంశికంగా ప్రాప్తించి నేటి నాగదేవతలనేవి అవతరించాయి. ఒకానొక కాలంలో బాతులు నేలపై మాత్రమే ఉండేవి. కాని ఆహారం కోసం నీటిలో కూడా ఎదుసాగేవి. అందుకు అనుగుణంగా వాటి కాళ్ళ వేళ్ల మధ్య చర్మం పెరిగి పడవతెడ్డులా ఉపయోగపడిందట. మరి భవిష్యత్ సంతతి ఈ సదుపాయాన్ని పుట్టుకతోనే పొందింది. ఇలాంటి ఉదాహరణలెన్నో చెప్పాడు ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త జీన్ లెమార్క్. మరి ఆయన సిద్ధాంత సారం ఇలా ఉంటుందండి, పరిసరాల్లో తరచూ మార్పులనేవి వస్తూ ఉంటాయి, అవునా? మరి వాటి ప్రభావం జీవుల శరీర నిర్మాణంపై అనివార్యంగా పడుతుంది. ఇక మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలని ప్రతి జీవి కోరుకుంటుంది. మరి ఈ బలమైన కోర్కి కారణంగానే కొత్త అవసరాలకు తగిన కొత్త అవయవాలను సృష్టించుకుంటుంది. ఇక ఏ అవయవం ఎక్కువగా ఉపయోగపడుతుందో అది బాగా అభివృద్ధి చెందుతుంది, అవునా? మరి నిరుపయోగమైనది నశించిపోతుంది. అలా సంపాదించుకున్న ఆర్జిత లక్షణం ఆ తర్వాత తరాలకు అనువంశికంగా ప్రాప్తిస్తుంది. ఈ విధంగా నూతన జాత అనేది ఉద్భవిస్తుంది. పరిణామమంతా ఇలాగే సాగుతుంది. ఇదే లెమార్క్ వాదం.

0: పెట్టావా, కోత కోసావా, కుప్పలుర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకులు తిని బతికే నీకు శిష్టలు కట్టాలరా?
1: అని పళ పళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పో

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని లిజనర్స్. మరి నాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కోరికలే గుర్రాలైతే బాగానే ఉంటుంది, కానీ అది సాధ్యమా? కోరిన విధంగా ప్రయత్నపూర్వకంగా జీవులు పరిణామం చెందుతాయనే ఊహ అందంగానే ఉంది, కానీ తార్కికంగా లేదు. ప్రకృతి అవాంతరాలు ఎదుర్కొని అభివృద్ధిలో మెట్టు అందుకోవాలని ప్రతి జీవి ఆశిస్తుంది కదా. మరి అలాంటప్పుడు జీవజాతుల అభివృద్ధిలో తారతమ్యాలు ఎందుకు వచ్చాయంటారు? అలాగే ప్రతికూల పరిస్థితులు తట్టుకోలేక అనేక జాతులెందుకు అంతరించిపోయాయి? ఇవన్నీ ప్రశ్నలే. మరి ఇక ఆర్జిత లక్షణాలు సంతానానికి వంశపారపర్యంగానే వస్తాయని లమార్క్ వాదన నిశితంగా ఖండింపబడింది. ఇక ఆగస్ట్ వీస్మాన్ అనే శాస్త్రవేత్త ఒక జత చుంచి ఎలకల్ని తీసుకుని వరుసగా 22 తరాల వరకు వాటి తోకల్ని కత్తిరించి చూశాట. మరి 23వ తరంలో కూడా తోకల్లో ఎలాంటి మార్పు లేదు. మన దేశంలో స్త్రీలు ముక్కులకు చెవులకు రంధ్రాలు వేయించుకుంటున్నారు కదా, మరి అంత మాత్రం చేత ముక్కులకు చెవులకు రంధ్రాలున్న సంతతి కలుగుతుందా? అలాగే ఇది కూడాను. ఇక పరిసరాలకు జీవులకు మధ్య అనుబంధాన్ని గుర్తించడమే లమార్క్ యొక్క గొప్పతనం. కానీ జీవులు తమ ఇచ్చానుసారం పరిణామం చెందుతాయని, ఆర్జిత లక్షణాలు అనువంశికంగా సంక్రమించుతాయని చెప్పడంతో ఆయన వాదన వీగిపోయింది. ఇక లెమార్క్ వాదం విఫలమవడంతో సుమారు 30 శతాబ్దం పాటు పరిణామవాదం మూలపడింది. ఇక చార్లెస్ డార్విన్ 1809 ఫిబ్రవరి 12 ఇంగ్లాండ్ లో జన్మించాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మత సంబంధమైన చదువులో పట్టభద్రుడయ్యాడు. కాని చిన్నతనం నుండి ప్రకృతి పరిశీలనలో ఆసక్తి ఎక్కువే. మరి శాస్త్ర విజ్ఞానం పట్ల ఆరాధన కూడా అధికంగా ఉండేది. ఇక 1831లో బీకిల్ నౌకలో జీతం లేని ప్రకృతి శాస్త్రజ్ఞుడి హోదాలో ప్రపంచాన్ని చుట్టువచ్చే అవకాశం లభించింది.

ఆరేళ్ల పాటు అనేక ప్రదేశాలు చూసేశాడు. మరి నోట్స్ రాసుకున్నాడు, నమూనాల్ని సేకరించాడు. గాలపగోన్ దీవుల్లో ఆయన జరిపిన పరిశోధనలు పరిణామ భావాలకు ఒక నిర్దిష్ట రూపాన్ని కూడా ఇచ్చాయి. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 20 సంవత్సరాల పాటు ఏకదీక్షగా శ్రమించి 1859లో జీవజాతుల పుట్టుక అనే గ్రంథాన్ని ప్రచురించాడు. అది బ్రహ్మాండమైన భావ విప్లవాన్ని రేకెత్తి

సంతానోత్పత్తి జీవుల ప్రాథమిక లక్షణం. ఇక ప్రతి ప్రాణి తన సంతతిని అతి త్వరగా అత్యధిక సంఖ్యలో అభివృద్ధి చేయాలని చూస్తుంది. ఇక ఉదాహరణకి మంచినీటి ఆలుచిప్పల గ్రుడ్లన్నీ పిల్లలై తిరిగి అదే సంఖ్యలో ఉత్పత్తి అయితే కొన్ని తరాలకి వాటి గుల్లలనేవి భూమిని మించిన ప్రమాణంలో ఉంటాయి. ఇక ఏలిక పాములు ఒక్కరోజులో 7 లక్షల గుడ్లు పెడుతుందటండి. మరి అవన్నీ బతికితే అయ్యే బాబోయ్. ఇంకా జంతువులన్నింటిలోనూ తక్కువ సంతానోత్పత్తి శక్తి గల ఏనుగుని తీసుకోండి. ఒక ఏనుగుల జంట 36 నుంచి 100 సంవత్సరాల లోపల 6 పిల్లల్ని మాత్రమే కంటుంది. మరి ఇవన్నీ పెరిగి మళ్లీ పిల్లల్ని కంటుపోతే 750 సంవత్సర కాలంలో మొత్తం 19 మిలియన్ల సంతతి అనేది పెరుగుతుంది.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
3: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం, సరేనా? పుట్టిన ప్రతి ప్రాణి మళ్ళీ గిట్టక మానదు, అవునా? కంగారు పడకండి. కానీ పుట్టుకలో ఎంతటి తీయదన ఉందో చావులో కూడా అంతే చేదునీజం ఉంది. వృక్షాలు, జంతువులు సంతానాన్ని కనిపారేస్తే సరిపోదు. తినటానికి తిండి, తాగడానికి నీరు, ఉండటానికి కాస్త చోటు కావాలి కదా. మరి సంతానోత్పత్తి శక్తి అపరిమితంగా ఉండొచ్చు, కానీ ఆహార స్థలాదులకు మాత్రం పరిమితి ఉంది. కనుక పెరుగుతున్న జీవజాతుల సంఖ్యకు, అందుబాటులో ఉండే వనరులకు మధ్య ఎల్లప్పుడూ ఘర్షణ ఉంటుంది. మరి ఘర్షణకు పరిష్కారం ఎలా అంటే, అడవుల్లో ఒక తల్లి చెట్టు కింద పిల్ల చెట్లు అనేకం పుట్టినా పోషణ చాలక, సూర్యరశ్మి సోకక మట్టిలో కలిసిపోతాయి, కొన్ని మాత్రమే పెరుగుతాయి. మరి చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగటం, పిల్లపాముల్ని తల్లిపాము తినేయటం, ఆహారం కోసం స్వజాతి జీవుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరాటం ప్రకృతిలో కంటికి కనపడుతున్న కఠోర సత్యం, అవునా కదా? ఇక మొక్కలపై ఆధారపడి జంతువులనేవి బతుకుతున్నాయి. పులి, మేక, పిల్లి, ఎలుక, పాము, కపల మధ్య సంబంధాల్ని నిత్యం మనందరం చూస్తూనే ఉంటాం, అవునా? ఒక జాతి మరొక జాతికి పలహారపు పళ్ళంగా ఉంది. మరి ఒక జాతి జనాభా పెరుగుదలను మరొక జాతి అదుపులో ఉంచుతోంది. ఇక తీవ్రమైన భౌగోళిక, వాతావరణ మార్పులకు తట్టుకోలేక అనేక జీవజాతులు నశించడం చూశాం. మరి ప్రాణవాయువు విడిగా ఏర్పడినప్పుడు, సముద్రాల నుండి కొత్త నేల ప్రదేశాలు బయటపడినప్పుడు ఎంతో జీవరాశి తుడిచిపెట్టుకుపోయింది. ఇక హిమ ప్రళయాలు చెలరేగడంతో సరీసృపాల జాతి సమూలంగా నాశనమైంది. ఇక అత్యుష్ణం, అతిశీతలం, ఉప్పెనలు, భూకంపాలు, అగ్నిపర్వతాల ప్రేలుళ్ళు, కరువు కాటకాలు మొదలైన ప్రకృతి బీభత్సాల వల్ల కూడా ఎంతో జీవరాశి అనేది నశిస్తోంది, అవునా? ఇక ప్రాణుల అసంఖ్యాకమైన పెరుగుదలకు ప్రకృతి చీఫ్ కంట్రోలర్గా వ్యవహరిస్తోంది. ఇక జీవులు అత్యధికంగా సంతానోత్పత్తి చేసినప్పటికీ కొన్ని మాత్రమే పెరిగి అందులో పెద్దవవుతూ ఉంటాయి. ఒక ప్రాణి లక్షల కోట్ల

సంఖ్యలో పుడుతూ ఉంటాయి, వాటి మరణం కూడా అలాగే ఉంటుంది. మరి జనన మరణాల రేటు దాదాపు ఒకే స్థాయిలో ఉందన్నమాట. అందువల్ల ఒక జాతిలో నూతన తరం సంఖ్య పాత తరాన్ని మించి ఉండదు. ఇక జీవజాతుల ప్రత్యుత్పత్తి అత్యధిక సంఖ్యలో ఉంటుంది, అవునా? అదే సమయంలో వాటి జనాభాల సంఖ్య నిర్ణీతంగా ఉంటుంది. ఇక పరస్పర విరుద్ధమైన ఈ రెండింటిని జతపరిచి డార్విన్ జీవుల మధ్య మనుగడ కోసం పోరాటం ఉందని, ఇక పరస్పర విరుద్ధమైన ఈ రెండింటిని జతపరిచి డార్విన్ జీవుల మధ్య మనుగడ కోసం పోరాటం ఉందని సూత్రీకరించాడు. మలిజ్నాస్, ఇంతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనకి తెలియని అనేక విషయాలు ఎన్నో తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: మా ప్రియమైన ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేణు న్యూ బెస్టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
1: మా వద్ద అంజనీ టెక్ టైల్స్, ఫవిట్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగా స్టోన్స్,
0: కెరవిట్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
1: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
0: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
1: మరెండో బ్రాంచ్ విశాఖోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ ఎఫ్సిఐ గోడౌన్స్, భీమవరం.
0: సెల్ 9000944445.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
0: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. లిసనర్స్, మరి చాలా మంది ఎంతో ప్రయాసపడి ఎక్కడెక్కడో ఉన్న ఆలయాలకు వెళుతూ ఉంటారు. తీరా దర్శనం సమయంలో కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారు. మరి దైవాన్ని చూసే అవకాశం ఉన్నా కళ్ళు మూస్తారు. అదే ఉత్తరాఖండ్ దేవల్ డెవలప్మెంట్ బ్లాక్ లోని వాన్ గ్రామంలో ఉన్న లాతో దేవుడి ఆలయంలో మాత్రం స్వామి ప్రతిమను చూడటానికి లేదు. కేవలం ఏప్రిల్ మేలో వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుని ఈ ఆలయంలో పూజారి కళ్లకు గంతలు కట్టుకుని పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటాడట. ఇక నందాదేవి సోదరుడైన లాతుదేవుడిని మణిధరించిన నాగరాజు పెనవేసుకుని ఉంటాడట. మరి రూపాన్ని చూడకుండా నాగరాజు బుసల్ని వినకుండా ఉండటానికే గంతలు కట్టుకుంటారట. మరంతే కదండి, వేలాదిగా తరలివచ్చే భక్తులు గుడి బయటే దేవుడికి నమస్కరించుకుని ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారట. లిజనర్స్, మరి విన్నారు కదా, మరిన్ని మంచి టాపిక్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ

0: వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజినెస్ మరెవరైనా ఆలయానికి దేవుణ్ణి దర్శించుకోవడానికో మొక్కులు చెల్లించుకోవడానికో వెళ్తూ ఉంటారు. మరి ఉత్తరాఖండ్లోని చూడమని ఆలయానికి మాత్రం దొంగతనం చేయడానికి వెళతారటండి. మరి నమ్మలేకపోతున్నారు కదూ, రూర్కీ సమీపంలో ఉన్న చూడమణి దేవి ఆలయంలో 100 ఏళ్లుగా ఈ ఆచారం ఉందట. మరి సంతానం లేని దంపతులు అమ్మవారి పాదాల వద్ద ఉన్న చెక్క బొమ్మను దొంగలిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకమట. మరి సంతాన ఆలయంగా పేరొందిన ఈ గుడి గురించి ఓ పురాణ గాథ కూడా ప్రచారంలో ఉందండి. మరి లాంధోరా అనే రాజు వేటకు వెళుతుండగా చూడమణి ఆలయం కనిపించి అమ్మవారిని ప్రార్థించాట. ఇక తర్వాత అక్కడ చెక్క రూపంలో దర్శనమిచ్చిన ఆ అమ్మవారిని రాజు ఇంటికి తీసుకెళ్లగానే అతడి భార్య గర్భం దాల్చిందట. 12 బిడ్డకు జన్మనిచ్చాక ఆ దంపతులు అమ్మవారికి చెక్క బొమ్మను సమర్పించారట. అందుకే ఈ ఆలయంలో బొమ్మల్ని దొంగిలించడం, పిల్లలు పుట్టాక సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. లిజినెస్ మరొక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకున్నా కదండి, ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్ భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజనర్స్, మరి తెలుగు భాషకి ఆదికవి నన్నయ్య, మరి ఆయన ఆంధ్ర మహాభారతాన్ని రాసిన ఘంటం మన దగ్గర ఉందా అంటే అదెలా సాధ్యం అనుకుంటాం కదా. కానీ మలయాళ ఆదికవి తుంచెత్తు ఎళుత్తచ్చన్ వాడిన ఘంటం మాత్రం భద్రంగా దాచారటండి. అక్కడ దాచడమే కాదండి, దానికి ఏటా కూడా ఉత్సవం నిర్వహించి ఊరేగింపు కూడా జరుపుతారట. మరి ప్రపంచంలో ఓ కవి వాడిన కళాన్ని ఇలా ఊరేగించడం ఇంకెక్కడా లేదు అంటారు కేరళీయులు. మరి ఎళుత్తచ్చన్ 16వ శతాబ్దం వాడు. ఆయన సంస్కృత రామాయణాన్ని మలయాళ భాషలో ఆధ్యాత్మ రామాయణం అన్న పేరుతో రాశారు. నేటి మలయాళ లిపిని పరిచయం చేసింది కూడా ఆయనేనట. అందుకు కృతజ్ఞతగాని ఎళుత్తచ్చన్ కోసం సుమారు 5 ఎకరాల్లో ప్రత్యేక క్షేత్రాన్ని నిర్మించారు. మరి ఇది దాదాపు ఎళుత్తచ్చన్ గుడి లాంటిదే కానీ ఇక్కడ ఆయన విగ్రహం కానీ చిత్రపటం కానీ ఏదీ ఉండదు. మరి ఆయన వాడిన ఘంటాన్నే పూజిస్తారు. ఏటా కూడా మాఘమాసంలో దానికి పెద్ద ఎత్తున ఉత్సవం అనేది నిర్వహిస్తారు. లిజనర్స్, మరి ఒక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: వింటున్నారు రేడియో 90.4 MHz పై అది సంగతి కార్యక్రమాన్ని. మరి చాలా ఆలయాల్లో ఏనుగులు సేవలు అందించడం, ఉత్సవాల్లో పాల్గొనడం మనకు తెలిసిందే కదా. అందుకోసం ఏనుగుల్ని దేవాలయాలకు కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు కొందరు. అయితే ఈసారి కేరళలోని మరి ఇరిం జలకుళ శ్రీకృష్ణ ఆలయానికి ప్రాణం లేని ఏనుగును కానుకగా అందిస్తున్నారట.

అదేంటి, బతుకున్న దాన్ని ఇస్తారు కదా అని సందేహం కదా. మరి అది ఏనుగు రూపంలో ఉండి యంత్రాల సాయంతో నడిచి రోబో. మరి రామన్ గా నామకరణం చేసిన ఈ రోబో చూడటానికి అచ్చం ఏనుగులాగే ఉంటుందండి. మరి రిమోట్ సాయంతో తొండం, చెవులు, తోక ఊపుతుంది. ఇక తొండంతో నీళ్లను వెదజల్లుతుంది. మావిటి అదుపాజ్ఞలు ఉంటూ చెప్పింది చేసే ప్రాణమున్న ఏనుగులకు ప్రత్యామ్నాయంగా కొందరు భక్తులు 500,000 రూపాయలు ఖర్చు చేసి రామన్ను తయారు చేయించారు. ఇక నడైరుత్తల్ అనే వేడుకలో భాగంగా ఆలయానికి ఈ రోబో ఏనుగును సమర్పించారట. లిజనర్స్, మరింత వరకు అది సంగతి కార్యక్రమంలో చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
3: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ లిజనర్స్. మరి రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అజ్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా డైల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికీలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: మా ప్రీమియం ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేణు న్యూ బెస్ట్ టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
3: మా వద్ద అంజనీ టెక్ టైల్స్, ఫవిట్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్, స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగా స్టోన్స్,
1: కెరవిట్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
3: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
1: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
3: మరెండో బ్రాంచ్ విసాకోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ ఎఫ్సీఐ గోడౌన్స్, భీమవరం.
1: సెల్ 9000944445.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
6: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెట్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
6: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ రేడియో విష్ణు. లిజనర్స్ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. లిజనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
7: హలో, నమస్తే. శుభ మధ్యాహ్నం.
2: శుభ సాయంత్రం అండి.
7: శుభ సాయంత్రం మేడం.
2: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నుంచి మస్తాన్ భాష మేడం.
2: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారండి?
7: డైరెక్టర్ గారికి, అందరికి భారతదేశపు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
2: మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి.
7: సంతోషం మేడం. అందరం మనం సంతోషంగా మన యొక్క హక్కుని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని చేయూతనిచ్చి ఒక స్థాయికి తేవాలనే ఉద్దేశంతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా

0: మేము కూడా అలానే కోరుకుంటున్నామండి. ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదండి, సో మీ చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు?
1: మేడం ఏంటంటే చాలా సంతోషంగా చేసుకునేవాళ్ళం మేడం. స్కూల్కి వెళ్ళేటప్పుడు చందగా రెడీ అయ్యేది. ఆ రోజు రెడీ అయ్యి అక్కడ చాక్లెట్లు ఇస్తారు తొందరకి వెళ్ళాలని. అంటే చిన్నప్పుడు ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. ఆ తర్వాత టైప్ రికార్డర్ అనేది అప్పుడు రీల్ క్యాసెట్ నడుస్తుంది మేడం, దాంట్లో జాతీయ గీతాలు వేసేది. ఆ గీతాలు వేసిన తర్వాత చైర్ చేసి మామూలుగా ఒక చైరు తక్కువ పెట్టి మామూలుగా అందరు కూర్చుంటుంటే లాస్ట్లో విన్ అయితే విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేది. తర్వాత రన్నింగ్ రేస్ పెట్టేది, తర్వాత ఏదైనా పాటలు పోటీలు పెట్టేది. అలాగా చాలా సరదాగా ఉండేది మేడం.
0: మీరు చాలా యాక్టివిటీస్ గేమ్స్ లో పాల్గొనేవారు అన్నమాట అప్పట్లో?
1: అవును మేడం, చాలా స్కూల్లో అది న్యాచురల్ గా అది మంచిది మేడం. ఈరోజు స్మార్ట్ ఫోన్ వచ్చేసి కనీసం ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా సరిగ్గా మాట్లాడే పరిస్థితులు లేకుండా పోయింది. చదువు మీద దృష్టి పెట్టడం తక్కువైపోయింది.
0: అవునండి,
1: ఇలాగ ఏంటంటే మనకు చదువు గురించి ఏదైనా టీచర్లు అప్డేట్ పంపించి ఉన్నారంటే దాని వరకే మనం తీసుకోవాలి. ఏదైనా కాసేపు అంతేగాని ఎప్పుడు శాతం దాంట్లో ఉంటే కన్ను చూపు తొందరకపోద్ది చదువుకునే పిల్లలకి.
0: అవునండి, చిన్నపిల్లలకి బాగా చిన్నప్పటి నుంచి ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు
1: ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కన్ను చూపు వెళ్ళిపోయి వాళ్ళు తొందరగా అద్దాలు పెట్టుకునే పరిస్థితి వచ్చేస్తుంది.
0: అవును,
1: అందుకని ఫోన్ ద్వారా కాదు మేడం, మనకు జ్ఞానం రావాలంటే పుస్తకాల ద్వారా చదవాలి. పుస్తకాలు చదివితే కళ్ళు దెబ్బతినవు.
0: అవునండి,
1: ఆ జ్ఞానం వస్తుంది, బాగుంటుంది మేడం. ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ చేయాలని కోరుకుంటున్నాను.
0: మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? మేజర్ చంద్రకాంత్ సినిమాల నుంచి పుణ్యభూమి నా దేశం ఆ సాంగ్ మేడం. ఆ సాంగ్ మా ఫ్రెండ్స్ పేర్లు ఉన్నాయి మేడం.
0: చెప్పండి.
1: ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలే గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, మా ఆత్మమిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎఫ్ఎంఎస్ సర్దారభాయ్ గారు, గురుశంకర్ గారు, అనూల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, తర్వాత బండారు శంకరయ్య గారు, ఎల్ఐసి ప్రసాద్ గారు, మాణిక్యాలరావు గారు, పున్నా వెంకటేష్ గారు, ఈ అందరు మేడం మా ఫ్రెండ్స్ అందరి కోసం ఈరోజు వింటున్న శ్రోతలందరి కోసం మరొక్కసారి భారతదేశపు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

చావా కుప్పలూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముచ్చ వెతుకుడు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫళ ఫళ సంకెళ్ళు.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. సాంగ్
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. బండారు త్రిమూర్తులు గుప్తా అమ్మ నా పేరు.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా అమ్మా, మీరు ఎలా ఉన్నారా? చిట్టుతల్లి సౌమ్య గారి.
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: మన స్వాతంత్ర సమయోధుల త్యాగఫలంతో మనకు సిద్ధించినటువంటి స్వాతంత్ర మనం సంపాదించుకున్న తర్వాత, వారి ద్వారా మనం సంపాదించుకున్న తర్వాత అందరం కూడా సంతోషంగా ఉన్నాం తల్లి.
0: అవునండి.
1: మీకు కాలర్స్ కి లెటరేస్ కి ముందుగా భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా.
0: రేడియో విష్ణు తరపున మీకు కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి.
1: చాలా సంతోషం అండి. అందరూ కూడా చాలా చక్కగా మంచి పరివర్తనతో మంచి ప్రవర్తనతో ఉండాలి. వాళ్ళు ఎటువంటి చిన్న చితక అస్పష్టమైన వైఖరి ఉందంటే అది పరివర్తనలో మార్చుకొని మంచి నడవడికతో కొనసాగాలి, మానవత్వంతో మెలగాలి. ఆ విధంగా జీవిస్తే మనం జీవించడమే కాదండి, మనం మన ఎదుట జీవించే వారికి కూడా మనం ఉపయోగపడుతూ ఉండాలి, వారికి కూడా మనకు ఉన్నంతలో సహాయపడుతూ ఉండాలండి. అదే మన పెద్దలు, మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు సాధించినటువంటి స్వాతంత్రానికి, స్వాతంత్రానికి మనం నిలువెత్తుగా నిదర్శనగా వారికి మనం నివాళి అర్పించే వాళ్ళం అవుతామండి. అప్పుడు
0: బాగా చెప్పారండి,
1: చాలా సంతోషం. మీరు టాపిక్ కూడా బాగా ఇచ్చారండి సౌమ్య గారు.
0: అవునా, మరి చెప్పేస్తారా?
1: ఆ చెప్పేస్తానండి. నేను చిన్నప్పుడు ఇందాక మన ఫస్ట్ కాలర్ మస్తాన్ బాషా గారు మాట్లాడినట్టు కూడా చిన్నప్పుడు చాక్లెట్లు అవి ఇష్టపడటం ఆశపడటం కూడా సర్వసాధారణం. దాంతోపాటు ఇప్పుడు నేను ఎలా అనౌన్స్మెంట్ లో మాట్లాడుతున్నాను, ఆ ఆటలు ఆడించేటప్పుడు పాటలు పాడించేటప్పుడు నన్ను ఏం చేసేవారంటే ఆ టీచర్స్ అందరూ కూడా ఉపాధ్యాయులు మ్యామ్, మేల్తే కాదు ఫీమేల్తే కాదు మాట్లాడలు ఉంటారు కదా.
0: అవునండి.
1: వారందరూ ఏం చేసేవారంటే నన్ను ముందు, అప్పుడు మీరు పట్టుకాలు మాట్లాడేయండి, మీరు సరదాగా అభిమానంగా ఎలాగా అంటారో నన్ను ముందు రెండు మూడు ఆటలు ఆడించేసి నువ్వు చాలా మాట్లాడతారా త్రిమూర్తులు అని చెప్పేసి నన్ను అనౌన్స్మెంట్ లో ఉండమని ఆ గెలిచిన వారు అందరికి కూడా వారి పేర్లు ఉదహరించి వారిని మాస్టర్ గారు రమ్మంటున్నారు, టీచర్ గారు రమ్మంటున్నారు, ఈ బహుమతి అందుకోమంటున్నారు అని చెప్పేసి నన్ను వ్యాఖ్యాతంగా వ్యవహరించమనేవారు.
0: అయితే టీచర్స్ అందరికి మీరు ఫేవరెట్ అనుకుంటా? బాగా
1: ఫేవరెట్ అండి. ఇంత అంత కదండి, నేను అయితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేవాడిని, లేకపోతే కనీసం ఎప్పుడైనా అయితే మాత్రం సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యేవాడిని తప్ప ఎప్పుడు జనరల్ గా మాత్రం కాదండి.
0: మీరు టాపర్ అన్నమాట అయితే.
1: ఆ సరస్వతి చదువుల తల్లి సరస్వతి అమ్మవారి దయ వల్ల ఎలా మాట్లాడతానో, చదివేటప్పుడు కూడా అనర్కలంగా చదివేవాడిని, చక్కగా మార్కులు సంపాదించుకునేవాడిని, అందరి అభినందనలు ఆశీస్సులు అందుకునేవాడిని రా బాల తల్లి చిట్టు తల్లి సౌమ్య గారు.
0: అవునా, మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: ఈ రోజు నేను వినబోతున్న పాట స్వాతంత్ర దినోత్సవమే, మీరు టాపిక్ ఇచ్చారు కాబట్టి నేను నా దేశం.
0: ఆ మూవీ నుంచి
1: నేను నా దేశం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బి సుశీల బృందం పాడిన పాట, గీత రచన అంకేశ్రీ, సంగీతం సత్యం.

0: భారతదేశం అనే పాట అందుబాటులో ఉందమ్మా?
1: ఉందండి.
0: ఆ పాట ప్రసారం చేయండి. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి కోసం, ఆ బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, నల్లమేలి వెంకటరెడ్డి గారి కోసం, మంచు శాతగిరిరావు గారి కోసం,

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. హలో హలో అండి. హలో హలో వినపడుతుందా? హలో అండి. సారీ లిజనర్స్, ఆ కాల్ అయితే కట్ అయింది, మనం వేరే కాల్ తీసుకుందాం. హలో అండి. హలో హలో హలో అండి. హలో అండి.
1: హలో
0: వినపడుతుందా అండి?
1: హలో
0: హలో వినపడుతుందా?
1: హలో
0: హలో వినపడుతుందా అండి? హలో
1: మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, వినపడుతుందా?
1: వినపడుతుంది మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా?
0: బాగున్నాం నరేంద్ర రెడ్డి గారు, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. ముందుగా మీకు, మన శ్రోతలకందరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా రేడియో విష్ణు తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: మరి రోజు క్వశ్చన్ అడిగాను, ఇండిపెండెన్స్ డే రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు చిన్నప్పుడు,
1: విన్నాం మేడం,
0: చెప్తారా?
1: మేడం, మా చిన్నప్పుడు, మన చిన్నప్పుడు అయితే బాగా ఉత్సాహంగా ఉండేది మేడం. ఎట్లా అంటే, మేమైతే 1.5 కిలోమీటర్ నడవాలి మేడం.
0: అవునా?
1: అవును మేడం. ఇప్పుడు మాదిరిగా అప్పుడు సైకిల్ ఉండేవి కావు, మళ్ళీ వస్తే బ్యాగులు ఉండేవి కావు, కనీసం కాళ్ళకి చెప్పులు ఉండేవి కావు మేడం.
0: అయ్యో,
1: అట్లే నడిచిపోయేవాళ్ళు మేడం. బుక్స్ అంతా భుజం మీద పెట్టుకుని పోయేవాళ్ళు మేము. కాబట్టి అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ గా ఉండేది మేడం. ఎట్లా అంటే, చిన్నపిల్లకి వెళ్ళినప్పుడు అప్పుడు అమ్మా నాన్న జాకెట్లు అడిగితే జాకెట్లు ఏరు మేడం.
0: అవునా?
1: అవును మేడం. అప్పుడేమిటి, స్కూల్ ఎట్లయినా పంచుతారని ఉత్సాహంతో మొబ్బుతో 6 గంటలకు బయలుదేరేవాళ్ళు మేడం.
0: పొద్దున్న 6 గంటలకు బయలుదేరేవారా?
1: అవును మేడం. మాకు 1.5 కిలోమీటర్ ఉంది మేడం అక్కడ దూరం స్కూల్.
0: రోజు స్కూల్ కి 6 గంటలకే బయలుదేరేవారా?
1: అంటే స్కూల్ అయితే 9 గంటలకు గతకాలి మేడం. మనం ఫంక్షన్ అంటే 7కే స్టార్ట్ చేస్తారు కదా, దానివల్ల 6 బయలుదేరటం ఆ రోజుకి భలే ఉత్సాహంగా ఉంటుంది మేడం. అప్పుడు జెండా ఎగరేసేది అవన్నీ బాగుండేది మేడం. ఇప్పుడుకైతే అది కొంచెం మామూలు అయిపోయింది మేడం.
0: అవునండి.
1: అప్పుడైతే బాగుండేది మేడం. పెద్దలందరూ అంత గౌరవంతో ఆ వందనం స్వీకరించేవాళ్ళు మేడం.
0: ఓహో,
1: ఇప్పుడు ఏమిటంటే తాత్కాలికంగా ఏదో పబ్బం కలుపుకునే మాదిరికి చేస్తున్నారే గానీ.
0: అవునవును,
1: అప్పుడు మాదిరి కాదు మేడం.
0: మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? సుల్తాన్ సినిమా నుంచి జనగణ మన జనయిత్రి అనే పాట కావాలి మేడం.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చంద్రారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ, పోలయ్య గారికి, రామయ్య గారికి, బందారు తిమ్మూర్తులు గుప్తా గారికి, మాణిక్యాలరావు గారికి నా తరపున హాయ్ మేడం.
0: మీరు అడిగిన సాంగ్ లేదండి, వేరే సాంగ్ ఏమైనా చెప్తారా?
1: మేడం, తల్లా పెళ్ళమ్మ.
0: ఆ మూవీ నుంచి?
1: తెలుగు జాతి మనది అనే పాట మేడం.
0: ఓకేనండి.
1: ఆ పాట
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు పాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నాను.
1: మన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం స్టాఫ్ మొత్తానికి.
0: మీకు కూడా రేడియో విష్ణు తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి.
1: థాంక్స్ మేడం.
0: ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: విన్నా మేడం.
0: మరి మీరు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు ఇండిపెండెన్స్ డేని?
1: ఇప్పుడు అంటే 50 సంవత్సరాల కిందట మేడం. అప్పుడు అంటే జెండాల పండుగ అనేది అప్పుడు.
0: అవును అవును.
1: ఆ బడికి రానోడు కూడా వచ్చి ఆ రోజు.
0: అవునా?
1: ఈ పాపర్ మెట్లు అవన్నీ పంచి అప్పుడు నిమ్మ దెబ్బలు పెద్దది ఉండేది అనమాట పాపర్ మెట్లు అనేవి.
0: మరి మీరు వచ్చేది మేడం, మీరు ఆ రోజు స్కూల్కి వెళ్ళేవారా, ఆ రోజు వెళ్ళేవారా?
1: ప్రతి రోజు నేను వెళ్ళేవాళ్ళు, రానోడు కూడా వచ్చేవాళ్ళు.
0: అవునా?
1: అప్పుడు అట్లా వెళ్ళే సంతోషం మేడం. అప్పుడు జెండాలు అన్ని కర్రలు తెచ్చి గాయతాలు కలిపించి ఊరంతా తిరిగేది.
0: ఓహో.
1: బజార్ బజార్ తిరిగేది, బాగా ఉంది, అయ్యి పాటలు పాడతా బాగా ఉండేది మేడం అప్పుడు. అప్పుడు ఇది ఇప్పుడు ఆడుంది మేడం.
0: గేమ్స్ ఆడిపించేవారా అండి మీ స్కూల్లో అప్పుడు?
1: అప్పుడు అంత లేదు మేడం, మాది పల్లెటూరు.
0: జస్ట్ డెకరేషన్ చేసి జెండా ఎగరేసేవారు.
1: డెకరేషన్ చేసి జెండాలకి కర్రలు కాయ కనిపించేది, ఊరంతా బజార్ బజార్ తిరిగేది.
0: ఓహో.
1: ఆడంటే కొంతమంది రానోడు కూడా పాపర్ మెట్లు అవి పంచుతారని అందరూ వచ్చేసి ఆ రోజు బడికి.
0: అవునా?
1: వేరే ఉండేది నవ్వు. ఇప్పుడు మీరు బాగా గుర్తు చేసేందుకు.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: బడి పంతులు సినిమాలో భారత మాతకు జయ జయ అనే సాంగ్ వినిపించండి మేడం.
0: మా మిత్రుడు
1: బండారు తిమ్మత్తూరు గుప్తా గారికి, నెల్లమెల్లి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, మంది కర్నూలు బ్రహ్మయ్య గారికి, మస్తాన్ బాయ్ గారికి, మా బామతి సోమనాథ్ జనార్దన్ గారికి మేడం.
0: మీరు అడిగిన వారందరికి ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కొన్ని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. హలో హలో హలో అండి.

0: హలో హలో అండి, వినపడుతుందా?
1: హలో,
0: వినపడుతుందా అండి?
1: వినిపిస్తుందండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ప్రస్తుతం ప్రజెంట్ జనరేషన్ లోనే మాట్లాడుతున్నానండి, ఫ్యూచర్ నుంచి కాదు.
0: అవునా? మరి ఈరోజు క్వశ్చన్ విన్నారా?
1: లేదండి, నేను మీకు కాల్ చేయడానికి సగం జీతం అయిపోయింది.
0: అయ్యో అవునా. ఓకే, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు లేదా మీ చిన్నప్పుడు ఎలా ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకునేవారు?
1: అయ్యి బాబా, ఇప్పుడు ఏమంటే అండి, మిక్చర్ బాటిల్ అందులో లడ్డు ఉండదా?
0: అవునా? ఓకే, అంతా
1: మీరు ఎలా చేసుకునేవారండి?
0: నేను హాఫ్ డే కదండి, దానికోసం వెళ్ళేదాన్ని స్కూల్కి. అప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి పంపించేస్తారు కదా ఇంటికి.
1: సో మీరు హాఫ్ ఇండిపెండెన్స్ ఫీల్ అయ్యి హాఫ్ రెస్ట్రిక్షన్ లో ఫీల్ అయ్యారు అన్నమాట.
0: అవునవును,
1: ఇది చాలా దారుణమైన విషయం.
0: పైగా చాక్లెట్ కూడా ఇచ్చేవారు కాదండి మా స్కూల్లో. అందుకని
1: మీ స్కూల్ పేరు చెప్పండి సార్, ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి చెప్దాం.
0: ఎందుకులేండి? మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: సాంగ్ అంటే రాబోయే కాలంలో కాబోయే శ్రీమతి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేద్దామని.
0: చేయండి.
1: వెతుక్కుంటూ వెళ్ళాలి కదా, ఉదయించిన సూర్యుని అడిగా, కనిపించని దేవుణ్ణి అడిగా, నా గుండెలో నీ గుండెని అడిగా అంటూ అలా వెతుక్కుంటూ వెళ్ళే సాంగ్ ఒకటి.
0: ఓకేనండి, మరి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: చెప్పాలనుకున్నాను, రేడియో విష్ణు లిజనర్స్ అందరికి ఒక పెద్ద హాయ్. ఐ థింక్ నా వాయిస్ ఎఫ్ఎం లో ఇలా వినబడి దాదాపు 8 సంవత్సరాలు పూర్తయింది.
0: అవునా, మీరు ఆర్జే కింద చేసేవారా?
1: కింద చేయలేదండి, ఆర్జే లాగే చేశాను.
0: ఓకే ఓకే, ఆర్జే లా చేసే.
1: నా ఆర్జే పేరు కనిపెట్టడం అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే ఇలా

0: జోష్ఫుల్ గా మాట్లాడడానికి చాలా ట్రై చేసేవాళ్ళని, ఎంతైనా మీ అంత జోష్ మాకు వచ్చేది కాదు.
1: మీరు బాగానే జోష్ గానే మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు.
0: అందుకే అప్పట్లో అందరూ ఆర్జే జోష్ అని పిలిచారండి. హలో లిజనర్స్, దిస్ ఇస్ ఆర్జే జోష్, హౌ ఆర్ యు ఆల్?
1: ఓకే
0: ఓకే.
1: మీరు కోరుకున్నట్టే మీకు బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లేసెస్ ఇస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మా ప్రీమియం ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేణు న్యూ బెస్ట్ టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
1: మా వద్ద అంజనీ టెక్ టైల్స్, ఫవిట్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగా స్టోన్స్,
0: కెరవిట్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
1: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
0: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
1: మరెండో బ్రాంచ్ విశాఖోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ ఎఫ్సిఐ గోడౌన్స్, భీమవరం.
0: సెల్ 9000944445.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
3: హలో అండి.
2: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాది భీమవరం అండి. నా పేరు ఉమా మహేశ్వరి అండి.
2: మహేశ్వరి గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి?
2: నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
3: వినలేదండి, మీకు ఫోన్ చేయడానికే సరిపోయిందండి.
2: అవునా? ఇండిపెండెన్స్ డే అప్పుడు మీరు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎలా జరుపుకునేవారు?
3: అంటే ఆగస్ట్ 15 అంటే రెండు విషయాలండి
2: చెప్పండి.
3: అంటే స్కూల్ వరకు నా లైఫ్ లో స్కూల్ వరకు చెప్తాండి.
2: చెప్పండి.
3: అందరు ఇండిపెండెన్స్ డే అని చెప్పి చాక్లెట్స్ అవి పంచేవారండి. అది ఒక పక్కన పంచుతూ ఉంటే నా బర్త్డే అని చెప్పి నేను ఒక పక్కన టీచర్స్ కి వాళ్ళకి కేక్లని చాక్లెట్స్ బిస్కెట్లని పంచేదాన్ని అండి.
2: ఈ రోజు మీ బర్త్డేనా అయితే?
3: అవునండి.
2: హ్యాపీ బర్త్డే అండి.
3: థ్యాంక్ యూ అండి. అందుకని ఎక్కువ ఇండిపెండెన్స్ డే అనే అంటే చిన్నపిల్లలం కదండి, అప్పుడు ఇండిపెండెన్స్ డే ఎక్కువ సెలబ్రేట్ కాకుండా నా పుట్టినరోజు ఎక్కువ చేసుకునేదాన్ని అండి. కాబట్టి అలా రెండు మిక్స్ అయ్యి అలా అయిపోయేదండి.
2: స్టూడెంట్స్ కూడా డబుల్ చాక్లెట్స్ వచ్చాయన్నమాట. అయితే
3: వచ్చేవండి, నేను పడుతూ ఉంటే మళ్ళీ నాకు స్కూల్లో నుంచి వచ్చేవి అనమాట అండి.
2: అవునవును. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
3: ఖడ్గం మూవీలో ఒక సాంగ్ ఉంటది కదండి, ఆ సాంగ్ కావాలండి.
2: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
3: అందరికి హాయ్ అండి, అందరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి.
2: మీకు కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి.
3: ఓకే అండి.
2: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసిస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
4: Chicka-dum.

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, ఈ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికి

హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజ్ పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే అమ్మా, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: ఎక్సలెంట్ ఉందా, ఆనందం ఉందా. ఈరోజు మన శ్రోతలకందరికి పిచ్చిన ప్రకాష్ ఇండిపెండెన్స్ డే మేడం.
0: అవునండి, మీకు కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.
1: ఇంకా మీకు ప్రత్యేకంగా మీ పేరు తెలుసుకోవచ్చా?
0: నా పేరు సౌమ్య అండి.
1: సౌమ్య గారు, ఓకే ఓకే. నిన్న వచ్చినట్టున్నారా?
0: వచ్చాను.
1: ఓకే ఓకే, డబల్ డబల్ డబల్.
0: అవునండి.
1: సరే మేడం, ఈరోజు ఏంటి టాపిక్?
0: ఈరోజు మీరు ఇండిపెండెన్స్ డేని చిన్నప్పుడు ఎలాగ సెలబ్రేట్ చేసుకునేవారు అని అడుగుతున్నానండి.
1: నేను చిన్నప్పుడు ఆట పోటీలు నడిచేది మేడం. వన్ టు టెన్త్ వరకు ఆట పోటీలు ఉండేది మేడం.
0: ఓహో, ఇండిపెండెన్స్ డే రోజు పెట్టేవారా?
1: అంటే అంటే మరుసటి రోజు పెట్టి గిఫ్ట్లు ఇచ్చేది మేడం.
0: ఓహో,
1: అంటే రెండు రోజులు ముందు ఉందంగా పెట్టేది. ఈరోజు 15th అంటే 13th నుంచి స్టార్ట్ చేసేది. రెండు రోజులు ఆట పోటీలు, కబడ్డీలు, ఖోఖోలు అవన్నీ ఉంటాయి మేడం.
0: అన్ని రెండు రోజులు ఆడేసి అలిసిపోయి ఈ రోజు గిఫ్ట్ తీసుకునేవారు అన్నమాట.
1: గెలిచిన వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారు. అందులో నేను మంచి బహుమతులు గెలిచేవాడిని మేడం.
0: అవునా, అయితే మీకు బాగా గేమ్స్ ఆడడం ఇష్టం అనుకుంటా.
1: అవును మేడం, అవును మేడం.
0: మరి
1: మంచి,
0: మరి చాక్లెట్స్ తీసుకునేవారా, చాక్లెట్స్ ఇచ్చేవారా?
1: చాక్లెట్లు ఆ టైంలో ఇచ్చేదారు మేడం. చాక్లెట్లు బాగా ఇచ్చేది ఆ టైంలో. లడ్డూలు లేవు మేడం, ఈ టైంలో లడ్డూలు ఉన్నాయి. కానీ ఆ టైంలో చిన్నప్పుడు జస్ట్ మాది ఇప్పుడు 50 అంటే అప్పుడు నేను 15 అట్లా ఉంటాను
0: మేడం.
1: అట్లా ఉంటే ఆ టైంలో అన్ని చాక్లెట్లే ఉండేది. ఒక 10th వరకు వచ్చే వరకు లడ్డూలు ఇచ్చేవారు. మేము 1-5 వరకు చాక్లెట్లే తిన్నాము.
0: ఓహో,
1: ఆ తర్వాత ఇంకా లడ్లు ఇచ్చేది, చిన్న చిన్న లడ్లు ఇచ్చేది మేడం మా స్కూల్లో. తిని మంచి హ్యాపీగా సంతోషంగా వచ్చేవాళ్ళం మేడం. ప్రత్యేకంగా తెల్ల బట్టలు వేసుకునేది మేడం మేము అప్పుడు చిన్నవన్న నుంచి.
0: ఏంటండి?
1: తెల్ల బట్టలు, తెల్ల బట్టలు.
0: అవును, వైట్ యూనిఫామ్ వేసుకుంటారు ఆ రోజు.
1: వైట్ యూనిఫామ్ వేసుకున్నారు ప్రత్యేకంగా ఆ రోజు వేసుకురావాలనేది. అట్లా ఉంటుంది మేడం, మంచి హ్యాపీగా ఉండేది మేడం హ్యాపీగా ఇండిపెండెంట్ డేస్.
0: అవునండి. మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: నేను బుబ్బులి పులి సాంగ్స్ మేడం. ఎవరన్నా కోరారా?
0: లేదండి.
1: అయితే ఆ పాట వినిపిస్తాను మేడం.
0: ఆ మూవీ నుంచి ఏం సాంగ్?
1: అదే చెప్తున్నా మేడం. జనని జన్మభూమి స్వర్గదసి గరియసి స్వర్గదసి గరియసి నీ తల్లి మోసేది నవమాసాలే కట్టి కాలే వరకు అనే ఉంటుంది మేడం ఈ పాట ఏంటి.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మన మిత్రులు రెడీ మిత్రులు చాలా మంది ఉన్నారు మేడం, అందులో కొందరు పేరు చెప్తాం మేడం.
0: చెప్పండి.
1: నా ఇష్టమైన మిత్రుడు సాతాపూర్ లక్ష్మయ్య గారు, బ్రహ్మయ్య గారు, శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, అన్ముల మోహన్ గారు, మన మైపునారంద్ర బాలాజీ గారికి అందరికి ప్రత్యేకంగా ఇండిపెండెంట్ డే చెప్తూ మా బొబ్బులి పుల్లిలోని పాట మా సౌమ్య గారు వేస్తారని ఆశిస్తూ నాకు సెలవు తీసుకుంటున్నా మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిసనర్స్, మరి ఈరోజు అయితే మంచి మంచి కబుర్లు చెప్పేసుకున్నాం, ఇంకా మంచి మంచి సాంగ్స్ అయితే వినేసాం కదండి. రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజయ్ సౌమ్య.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: శ్రోతలకు నమస్కారం. ముందుగా మా శ్రోతలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. లిజనెస్, మరి ఈనాటి మన కార్యక్రమంలో విష్ణు స్కూల్ విద్యార్థుల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి వారి మాటల్లోనే విందాం.
3: హే పావని, ఆర్ యు రెడీ?
4: రెడీ? రెడీ ఫర్ వాట్ వేద?
3: ఫర్ ఇండిపెండెన్స్ డే, ఆబ్వియస్లీ. డోంట్ టెల్ మీ యు ఫర్గాట్.
4: ఫర్గాట్? నో వే. Actually, I have been hearing about Independence Day everywhere in school these days.
3: Me too. The moment August comes, you can feel that something special is happening.
4: Yeah, the school vibe itself changes. You see the tricolor everywhere. Patriotic songs are playing. Students are practicing. And the teachers are so busy organizing so much stuff.
3: Bro, do you know what I enjoy most?
4: Let me guess. The holidays?
3: Hey, no, that's not what I meant.
4: Okay, tell me what.
3: I love the whole feeling of Independence Day at Vishnu School. Everyone gets involved somehow.
4: True. And this year, so many activities are happening.
3: Yes. Essay writing, elocution, drawing, and so many competitions.
4: I have already seen some students getting ready for the drawing competition.
3: Yeah, me too, bro. Some of them are really creative. You know what? I saw one student drawing the tricolor and another one making a beautiful picture showing India.
4: And the essay competition is also a great idea. Students get a chance to think about what Independence Day actually means.
3: Exactly. It's not just about writing one line saying India became independent on 15th August.
4: Yes, we can think about our freedom fighters, our country, our responsibilities, and what India means to us.
3: See, bro, you started sounding like a teacher.
4: Oh, no. Let me come back to our friend mode.
3: Much better.
4: But seriously, bro, there is something different about Independence Day.
3: Definitely. Even when I see a small Indian flag, I feel something inside.
4: Yeah, me too.
3: Especially when the national flag is being hoisted.
4: Yes, that moment is really different.
3: You know what I mean, right?
4: I do. When the flag goes up and everyone looks at it, suddenly everyone becomes quiet.
3: And then when we sing the national anthem,
4: there is this feeling of pride.
3: Exactly. You don't even have to explain it. You just feel it. That's what I love about the tricolor. We see the flag so often, but on Independence Day, it feels extra cool.
4: Maybe because we understand what it represents.
3: Our freedom, our country, the sacrifices of so many people, and all of us standing together.
4: Yes, that's the important part. Bro, speaking of our flag, I know what you're thinking.
3: Oh, really?
4: Yeah, you want to play Egirindi Egirindi Janda.

0: మా ప్రియమైన ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేణు న్యూ బెస్ట్ టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
1: మా వద్ద అంజనీ టెక్ టైల్స్, ఫవిట్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగా స్టోన్స్,
0: కెరవిట్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
1: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
0: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
1: మరెండో బ్రాంచ్ విశాఖోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ ఎఫ్సీఐ గోడౌన్స్, భీమవరం.
0: సెల్ 9000944445.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హీరో శర్వానంద్, ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రానుంది. ఈ సినిమా నేడు పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ఈ చిత్రానికి జార్జ్ క్రిష్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం శుంకర, అజయ్ శుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 దీని విడుదలకు చేయనున్నట్లు టీం పేర్కొంది. భారతీయ చిత్ర పరిశ్రమని ఎంతగానో ప్రభావితం చేసే అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్ హాసన్. వృత్తిపరంగా సమకాలికులైన ఈ ఇద్దరు మరి నిజ జీవితంలో మంచి స్నేహితులు. ఈ ఇద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు తొలిసారిగా ఒకరు ప్రొడ్యూసర్గా మరొకరు నటుడిగా సినిమా చేయనున్నారు. అదే ధర్మన్ ది డెడ్లీ డాక్టర్ అనేది దీని ఉపశీర్షిక.

0: రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు డైరెక్టర్, సిమ్రన్ రాశి ఖన్నా హీరోయిన్స్. ఇటీవల ఈ సినిమా 2వ షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మూవీ టీం ఓ ప్రత్యేకమైన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సర్వేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇందులో రజనీకాంత్ ఒక డాక్టర్గా తనదైన స్టైల్లో మ్యానరిజంతో సందడి చేయనున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.
1: I'm gonna buy you a little bit.

0: Tibo, sí.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్ళు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865585773.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ప్రహార్ ది అన్టోల్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నిఖమ్, అవినాష్ అరుణ్ డైరెక్షన్ వహించారు. దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. కథానాయిక వామికా గబ్బి, జైదీప్ అహ్లావత్, సికందర్ కే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 7న రావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. తాజాగా కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. అక్టోబర్16న థియేటర్లో విడుదల కానున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. న్యాయం కోసం ప్రహార్ అనే వ్యాఖ్యను జోడించింది. ప్రముఖ సీనియర్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్ వృత్తి జీవితాధారంగా రూపొందిన ఈ చిత్రం ముంబై ఉగ్రదాడులు తర్వాత అజ్మల్ కసబ్ కేసు విచారణతో ఉత్కంఠభరితమైన కోర్టురూమ్ డ్రామాగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా రూపొందించిన సినిమా ఐఆమ్ గేమ్. కయాదు లోహర్ హీరోయిన్, మెస్కిన్ కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని నహాస్ హిదాయత్ తెరకెక్కించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా ఈ విషయంపై స్పష్టతిస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు దుల్కర్. యాక్షన్ థ్రిల్లర్ గా ముస్తాబైన ఈ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లో సందడిచేయనుంది. ఆట స్థాయి పెరిగింది, విడుదల పరిధి విస్తృతమైంది. నిరీక్షణ సమయం కొంచెం పెరిగినప్పటికీ ఈ సినిమా స్థాయి మాత్రం మరింత గొప్పగా ఉండబోతుంది. ఆలస్యానికి క్షమాపణలు కోరుతున్నాం. ఈ చిత్రం మరింత లార్జర్ వెర్షన్తో మీ ముందుకు రాబోతుంది. మలయాళ, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుందని ఇన్స్టాలో పేర్కొన్నారు దుల్కర్. ఈ చిత్రానికి జోమ్ వర్గీస్తో కలిసి దుల్కర్ నిర్మించారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్ళు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి

0: ఈ సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ప్రేక్షకులు ఇచ్చే డబ్బులకు రెండింతల వినోదాన్ని అందించే చిత్రం నేను రెడీ అన్నారు హీరో హవిష్. ఆయన కావ్య తాపర్ జంటగా నటించిన ఈ సినిమాని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించారు. నర్గీస్ ఫక్రి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం వరంగల్లో ఈ చిత్రంలోని మస్తుగుందిరా ఎవ్వారం గీతాన్ని విడుదల చేశారు. ఈ వేడుకలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో హవీష్ మాట్లాడుతూ ఈ పాట థియేటర్లో అదిరిపోతుంది. ఇప్పటికే ఈ సినిమాని కొద్దిమంది డిస్ట్రిబ్యూటర్లకు చూపించాం. అందరూ బయటకు వచ్చాక ఫస్ట్ ఈ పాట గురించే మాట్లాడారు అని అన్నారు. హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ బాలాజీ, తరణి తరణ్ కలయికలు రూపొందుతున్న చిత్రం బత్త. మురాద్ కేతాని, ప్రియా అట్లీ, అలోక్ జైన్, అజిత్ అందారే నిర్మిస్తున్నారు. అట్లీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 1 థియేటర్లో విడుదల కానుంది. ఈ మధ్యనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మూవీ టీమ్. ఈ నేపథ్యంలో కే టౌన్ చరిత్రలో కొన్ని పేజీలు దాటివేయకుండా చూస్తే మా కాంబో మూడోసారి కలిసినప్పుడు అది ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనే క్యాప్షన్ ని జోడించింది. ఈ పోస్టర్ లో విజయ్ రెట్రో లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. విలక్షణ నటుడు విజయ్, దర్శకుడు బాలాజీ, తరణి తరణ్ కాంబినేషన్ లో రూపొందిన నడువులు కొంచెం పక్కత కాను, సీతా కాతి చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు. మరోసారి వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నారో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

0: మా ప్రియమైన ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేణు న్యూ బెస్టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
1: మా వద్ద అంజనీ టెక్స్టైల్స్, ఫవిట్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగ స్టోన్స్,
0: కెరామిక్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
1: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
0: సంప్రదించండి వేణు న్యూ బెస్ట్ టైల్స్, ఆపోజిట్ విజేత సూపర్ మార్కెట్, జేపీ రోడ్, భీమవరం.
1: మా రెండో బ్రాంచ్ విసాకోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ ఎఫ్సీఐ గోడౌన్స్, భీమవరం.
0: సెల్ 9000944445.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజు

సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు తీన్ మార్. ఈ రోజు తీన్ మార్ అంటూ మీ ముందుకు వచ్చేసాను నేను మీ ఆజ్ఞానవ్య. ఎప్పటిలాగే బ్యూటిఫుల్ మూవీ సాంగ్స్ అయితే వచ్చేసానండి. అవేంటో తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
2: సర్టిఫిక్ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ప్లస్ ఈరోజు సినిమాలో మన మొదటి హిందీ సాంగ్ వచ్చేసరికి బెల్లము పిచ్చుకారి. ఈ సాంగ్ అయితే చాలా ఫేమస్ అండి. ఈ సాంగ్ వచ్చేసరికి హే జవానీ హే దివానీ మూవీ నుంచి. ఈ సాంగ్ లో రణబీర్ కపూర్ గారు మరియు దీపికా పడుకోని గారు అలరించారు. ఈ సాంగ్ వచ్చేసరికి విశాల్ దడ్లాని గారు మరియు చెల్మల కోల్గేట్ గారు ఆలపించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది, వినియా అందించండి.

सेपरेट हिंदी सॉन्ग तुम्ही नजर घातली तर मला एक सॉन्ग वच्चरकी ఈ సాంగ్ వచ్చరికి తమ్ముడు మూవీ నుంచండి. ఈ సాంగ్ కి సిరివేనల్ సీతారాం శాస్త్రి గారు రచించగా రమణ గారు మరియు సునీత గారు ఆలపించారు. ఈ సాంగ్ థీమ్ కోసం వచ్చేసింది విని ఆనందించండి.

0: that made milky feelings black.
1: మా ప్రియమైన ఖాతాదారులకు, స్నేహితులకు, బిల్డర్స్ కు, వర్కర్స్ కు వేణు న్యూ బెస్టైల్స్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
2: మా వద్ద అంజని టెక్టైల్స్, ఫవిట్, హిందువేర్ వంటి ప్రముఖ కంపెనీల వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, కిచెన్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ తో పాటు కళింగ స్టోన్స్,
1: కెరవిట్, హిందువేర్, గ్రోహే వంటి ప్రీమియం కంపెనీల ట్యాప్స్ అండ్ శానిటరీ ఐటమ్స్,
2: ఎంవైకే లాటికేర్ అడ్హెసివ్ లభించును.
1: సంప్రదించండి వేణు న్యూ బెస్టైల్స్ ఆపోజిట్ విజయ.

0: సూపర్ మార్కెట్ జేపీ రోడ్, భీమవరం.
1: మరెండో బ్రాంచ్ విసాకోడే రోడ్, నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ ఎఫ్సీఐ గోడౌన్స్, భీమవరం.
0: సెల్ 9000944445.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు

0: మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-1623-7796-237295.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666. విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: సుబ్రిట్ హిందీ సాంగ్ దివినేశర్ గారు మీకోసం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక సెకండ్ తమిళ సాంగ్ వచ్చేసింది, విని ఆనందించండి.

सुबीर तमिल सॉन्ग टीवी ने सरकार दिन स्मैन नेक्स्ट सॉन्ग सर की तुझ मेरा वो दिखता है इप्पड़ की सॉन्ग ने मन वाइब्स వచ్చేస్తా కదండి ఈ సాంగ్ వచ్చేసరికి రబ్ ని బనాది జోడి మూవీ నుంచి అండి ఈ సాంగ్ కి సలీం సులైమాన్ గారు మ్యూజిక్ అందించగా రూప్ కుమార్ గారు ఆలపించారు ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది వినియా అందించండి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
3: చూపి తెలుగు సాంగ్ అయితే వినేసరికి అదే నెక్స్ట్ సాంగ్ వచ్చేసరికి ఈ సాంగ్ వచ్చేసరికి ఆష్కీ 2 మూవీ నుంచి అండి. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ గారు మరియు శ్రద్ధా కపూర్ గారు అలరించారు. ఈ సాంగ్ వచ్చేసరికి అర్జిత్ సింగ్ గారు ఆలపించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. లిజిట్ అండ్ ఎంజాయ్.

సుప్రీత్ సాంగ్ అయితే వినేసరికి మన్నెక్ సాంగ్ వచ్చేసరికి చిన్నగా చిన్నగా చిన్నగా. ఈ సాంగ్ వచ్చేసరికి ఠాగూర్ మూవీ నుంచి అండి. ఈ సాంగ్ కి మణిశర్మ గారు సంగీతం అందించగా హరిహరన్ గారు మరియు చిత్ర గారు ఆలపించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంఎస్జీ ఎఫ్ఐఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: తెలుగు సాంగ్ ఈ సంవత్సరానికి ఏక్ విలన్ మూవీ నుంచి అండి. ఇందులో శ్రద్ధా కపూర్ గారు మరియు సిద్ధార్థ్ మల్హోత్రా గారు ఆలపించారు. ఈ సంవత్సరానికి అంకిత్ తివారీ గారు ఆలపించారు. ఈ సాంగ్ అతి మీకోసం వచ్చేసింది. విని ఆనందించండి.

ఇప్పుడు సాంగ్స్ అయితే వినేసరికి అర్ధండి తిన్న మళ్ళీ తిరిగి ప్రసారమైన తినమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రెడ్విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ అర్జునవ్య.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.